ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, జూలై నెల 2వ తారీఖు,

ആകാശവാണി എഫ് എം റെയിൻബോ 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం వందన కార్యక్రమం వింటున్నారు. మరి ప్రతిరోజు ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రాల స్థల పురాణాల గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా. మరి మీరు ఎప్పుడైనా పంచరంగ క్షేత్రాల గురించి విన్నారా లేదా? అయితే ఇవాల్టి క్షేత్ర దర్శనిలో ఆ పంచరంగ క్షేత్రాల గురించి తెలుసుకుందాం.

క్షేత్రదర్శిని వింటున్నారు. జలం లేకపోతే నీరు ఏ పాత్రలోకి వంపితే ఆ రూపాన్ని పొందుతుంది అంటారు. మరి భగవంతుడు కూడా అంతే. భక్తులు ఏ రూపంలో ఆయన్ని కొలుచుకోవాలనుకుంటే ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని రంగనాథస్వామిగా కొలుస్తూ ఉంటారు. దక్షిణాదిన ఈ రంగనాథస్వామి ఆలయాలు చాలానే ఉన్నాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి తెలుసుకోవాల్సిందే. కావేరి తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. పంచరంగ క్షేత్రాల్లో మొదటిది శ్రీరంగపట్నం. ఈ పేరు వినగానే మనకి టిప్పు సుల్తాన్ కథలే గుర్తుకొస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్టణానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం ఉండటంతో వచ్చింది. ఇక్కడి శ్రీదేవి భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంట. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: టుడే క్లాక్ లో సమయం 6:32 అవుతుంది. క్షేత్ర దర్శనం వింటున్నారు. మరి పంచరంగ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి రెండవది ఏంటంటే తిరుపునగర్. తమిళనాడులోని తిరుచిరాపల్లికి దగ్గరలో ఉన్న గ్రామం ఇది. ఇందులోని స్వామి పేరు అప్పకుడతాన్ పెరుమాళ్. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాణి రూపంలో దర్శనమిచ్చారంట. ఆయనకి ఎంత ఆహారాన్ని ఇచ్చినా ఆకలి తీరలేదు. చివరికి పరాశర మహర్షి ఇచ్చిన సూచనతో భక్తితో అప్పాలను అందించినప్పుడే తృప్తి లభించిందంట. అప్పటి నుండి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు వచ్చింది. పంచరంగ క్షేత్రాల్లోనే కాకుండా వైష్ణవుల 108 దివ్య దేశాల్లో ఒకటి కూడా చెప్తారు ఈ క్షేత్రం గురించి.

మూడవది అందులో, ఒకప్పుడు హేమఋషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సును చేశాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలిచారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా. ఆయన కూడా భూమి మీదకు అవతరించాడు. అలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిలుస్తుంటారు.

క్షేత్రదర్శినిలో పంచరంగ క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి అందులో నాలుగవది మైలదుతరై, చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన ప్రదేశం. పరాకలనే ఆళ్వారుని భక్తికి

తెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపరిపోయారంట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి స్వామి పేరు పరిమళ పెరుమాళ్. వైష్ణవుల 108 దివ్యదేశాల్లో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెప్తుంటారు.

పంచరంగ క్షేత్రాల్లో శ్రీరంగాన్ని ఆద్యరంగంగా పిలుస్తుంటారు, కానీ అన్నింట్లో ప్రముఖమైందనే చెప్పాలి. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలో ఉండే ఈ ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడి మూల విరాట్ని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్ఠించినట్లు చెప్పుకుంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే. గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంది ఇక్కడే. ప్రస్తుతమున్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెప్తారు. ఇంకా ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా

అని చెప్తారు. ఇంకా ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా పేరు తెచ్చుకున్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఇది ఇవాల్టి క్షేత్ర దర్శనలో మనం తెలుసుకున్న పంచరంగ క్షేత్రాల విషయాలు.

0: FM Rainbow 101.9.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఒక డేని స్టార్ట్ చేయాలని మీరు అందరూ కోరుకుంటున్నారా? అయితే మీ అందరి కోసం హెల్తీ మార్నింగ్స్ రెడీగా ఉంది. మరి ఆ హెల్తీ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

కదన్నమాట సంగతి. సో సంతోషం సగం బలం అనే మా మాటలో ఏముందంటే, మనం సంతోషంగా ఉంటే అదే మనకి బలం. సో హాయిగా నవ్వండి అని చెప్పడానికి ఆ పాట అనమాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సూపర్ హిట్ నెంబర్ ఆ చిరునవ్వుతో సినిమా నుండి విన్నారు కదా. స్టూడియో క్లాక్లో 7:05 అండ్ జస్ట్ దాటి అలా 7:06 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్లో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సన్ బాత్, మడ్ బాత్, ఇంకా రకరకాల బాతింగ్ గురించి విని ఉంటారు, కానీ ఎప్పుడైనా ఫారెస్ట్ బాత్ అని విన్నారా? అంటే ఫారెస్ట్లో స్నానం చేయడం అని అనుకుంటారా? అనుకోవడంలో తప్పులేదులే, కానీ అది నిజంగా తప్పే. అసలు ఫారెస్ట్ బాతింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఈ పాట తరువాత. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్స్.

മനു ജനരഞ്ജൻ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హెల్తీ మార్నింగ్స్లో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ టాపిక్ తీసుకున్నాం కదా. సో ఫారెస్ట్ బాత్ ఏంటి అని అడిగాను. మరి అంటే ఏంటో తెలుసా? సింపుల్గా అనిపిస్తుంది విన్న తర్వాత మీకు కూడా, చెట్లతో గడపడం కదా. అలా చేస్తే హెల్త్ ఇష్యూస్ లాంటి వాటితో పాటు మానసిక సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయని, జనాల్లో ఒత్తిడిని తగ్గించడానికి జపాన్లో ఫారెస్ట్ బాతింగ్ అనే ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. మరి ఇంతకీ అదేంటో తెలుసుకున్నాం కదా, మరి ఎలా చేస్తారో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అతడు సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత హెల్తీ మార్నింగ్స్ లో మనం మాట్లాడుకుంటున్నాం. టాపిక్ ఏంటో తెలుసు కదా, ఫారెస్ట్ బాత్. యాక్చువల్లీ జపాన్ లో ఎకోథెరపీ అనేది 150 సంవత్సరాల నుండి ఉందంట. ఇప్పుడు అదే కొంచెం కొత్తగా ఫారెస్ట్ బాతింగ్ గా మారింది. ఒత్తిడి లేని జీవితం కోసం కాంక్రీట్ జంగిల్ నుండి రియల్ జంగిల్ కి పోవడమే ఈ ఫారెస్ట్ బాతింగ్. సో అలా చెట్ల మధ్య గడిపితే బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఒత్తిడి దూరమవుతుంది. చెట్ల మధ్య నుండి వచ్చే గాలిలో పైటనోసైడ్ అనే ఒక కెమికల్ని పీల్చుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందంట. నిజంగా చూడండి, జస్ట్ అలా సరదాగా చెట్ల మధ్యలో నడిస్తే ఇన్ని ఉపయోగాలున్నాయి. హెల్తీ మార్నింగ్స్లో ఇంకొంచెం ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: స్టూడి క్లాక్లో 7:33:39 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. సో చెట్లకి హగ్గిస్తూ, చెట్ల మధ్య తిరుగుతూ, లేక చెట్ల కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం, ఇలా కనీసం 2 గంటల పాటు అడవిలో స్పెండ్ చేస్తూ ఉండాలంట. జపాన్లో స్టార్ట్ అయిన ఈ ఫారెస్ట్ బాతింగ్ మిగతా కంట్రీస్ దాకా వెళ్ళిందంటే దాని ప్రభావం ఎంతుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఉరుకుల పరుకుల జీవితంలో ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల వల్ల కలిగే ఈ ప్రెషర్స్ ఉంటాయి కదా, ఒత్తిళ్ళని దూరం చేసుకోవాలనేదే ఈ ఫారెస్ట్ బాతింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంట. సో మరి మనం కూడా వీలైనప్పుడు అలా సరదా సరదాగా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా ఆనందానికి ఆనందం. చలో ఫారెస్ట్ ఫర్ ఫారెస్ట్ బాతింగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.

0: చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 7:40 అవుతూ 9 సెకండ్స్ అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం కదా. హెల్తీ మార్నింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అసలు మార్నింగ్ బ్రష్ చేయగానే మనకి లోపల ఎలకలు పరిగెడుతూ ఉంటాయి, ఆకలి. సో మరి ఆకలి అవుతున్నప్పుడు మార్నింగ్ పూట ఏం తినాలి అంటే, సో నిద్ర లేచిన కొద్దిసేపట్లోనే మనకి ఆకలి అయిన టైంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ చేయాలంట. అది ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఇది ఒక ముఖ్యమైన అలవాటు కూడా అని చెప్తూ ఉంటారనమాట. మరి ప్రోటీన్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలంటే ఏమేమి ఉంటాయి, వేటిలో ప్రోటీన్ ఉంటాయి అనేది చాలామంది తెలిసే ఉంటుంది. బట్ మరొకసారి ఏంటంటే, ఎగ్స్ కానీ లేకపోతే పాలు కానీ పెరుగు కానీ పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, లేకపోతే ఇంకా ఏవైనా ప్రోటీన్ పదార్థాలు ఉండే బ్రేక్ఫాస్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే మన బ్లడ్లో బ్లడ్ షుగర్ హై ఏంది చక్కెర స్థాయిలని నిలుచుకోవడానికి అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందంట. ఇంకా ప్రోటీన్ తిన్నాం కాబట్టి రోజంతా శక్తిని నిలుపుకోవడంతో పాటు మనం ఇంకా ఏమంటారు మన మజిల్స్ని ఆరోగ్యంగా కూడా కాపాడుకోవడంలో ఉపయోగపడుతుందన్నమాట. మరి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది నువ్వు నేను ప్రేమ సినిమా నుండి శ్రేయా ఘోషల్ అండ్ నరేష్ ఏర్పాడిన ప్రేమించే ప్రేమ అంటూ మనందరి కోసం. వింటూనే ఉండాలి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: Healthy mornings, Vintunaru, with me, R. Charanjit, only on Akashavani FM Rainbow, 101.9 MHz, Rainbow to Jeevitam, Rangulamaya. సో మరి హెల్తీ మార్నింగ్స్ పేర్లో టైటిల్లోనే ఉన్నట్టు మన మార్నింగ్స్ నుంచి మనం హెల్తీగా ఆలోచన కానీ మనం హెల్తీగా ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఆ రోజంతా శక్తితో నింపుకొని ఉండొచ్చు అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ని మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, అంటే ఫస్ట్ మనం డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ నుంచి కాబట్టి పెద్ద పెద్దగా చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలని అది జిమ్ ఇలా అంటూ ఉంటారు, కానీ అలా వాటితో పోలిస్తే పెద్ద పెద్ద మాపుల కంటే ప్రతిరోజు మనం ఎవ్రీడే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి కదా, వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనకి ఇంకా మంచి జరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారనమాట. న్యూట్రిషన్ కానీ అప్పుడప్పుడు కొన్ని సర్వేలు వస్తుంటాయి కదా. సో అయితే మనం ఈ మార్నింగ్ టైంని కనుక కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం రోజంతా అటు మెంటల్గా అటు ఫిజికల్గా యాక్టివ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రోటీన్లు అనే ఫుడ్ని మనం కనుక ఖచ్చితంగా తప్పకుండా తినేస్తే మనకి మజిల్ పవర్ కానీ, లేకపోతే ఆకలి వేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఆ రోజంతా మనం హ్యాపీగా ఆ లీడ్ చేయొచ్చు అనమాట. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. మనసా మన్నించమ్మా అంటూ వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 7:54:29 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు కదా. మరి బ్రేక్ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే, సో బ్రేక్ఫాస్ట్ చేయాలి అనేది ఎప్పుడు చేస్తామంటే జనరల్గా మార్నింగ్ చేస్తామన్న విషయం అందరికీ గుర్తుంటుంది, కానీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దంట. సో ద మీనింగ్ ఏంటి, ఫాస్టింగ్ ద బ్రేక్ అంటే రాత్రి ఎప్పుడో తినుంటాం కదా, సో దాన్ని బ్రేక్ చేయడమే బ్రేక్ఫాస్ట్ అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ అని కాలేజెస్ అని ఆఫీస్ అని ఇలా తిరుగుతూ ఉంటాం కదా మనం, మార్నింగ్ లేచిందంటే ఇంకా ఉరుకుల పరుకుల జీవితం స్టార్ట్ అయిపోయినట్టే. మరి దాన్ని మనం సక్రమంగా హ్యాపీగా హెల్తీగా లీడ్ చేయాలి అంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు. సో ప్రోటీన్స్ ఇట్లా ఫైబర్ ఇలా ఉండేటట్టు చూసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తేనే పొద్దంతా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు శక్తి ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం అనుకున్న పనులన్నీ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పెట్రోలు డీజిల్పై అమలు చేసిన నియంత్రణను ఉపసంహరించుకుందన్నారు. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి చిన్న వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లకు గణనీయమైన ఊరటనిచ్చిందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. 5 T20ల మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాత్రి చెస్టర్లీ స్ట్రీట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగవలసిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు. కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. జూలై 2, 2026 రోజున ఏదైనా స్పెషల్ ఉందా? డెఫినెట్గా ఉంటుంది. అది మన లైఫ్ అయినా చరిత్రలో అయినా ఒక స్పెషాలిటీ ఉండాల్సిందే. మరి అలాంటి స్పెషల్ డేస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ ఎనర్జిక్ ట్రాక్ తో మన వైబ్రెంట్ హైదరాబాద్ షోని స్టార్ట్ చేసాం కదా. మరి ఇంకా ఎటువంటి విషయాలు ఇవాళ మాట్లాడుకోబోతున్నామంటే, మీరు ఎప్పుడైనా రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశంలో ఆ వ్యూని చూసారా? ఆ వ్యూ చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ విశ్వంలో మనం మాత్రమేనా లేక ఇంకెక్కడైనా జీవం కానీ మనుషులు కానీ ఇంకెవరైనా ఉన్నారా అని? ఈ ప్రశ్నే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దశాబ్దాలుగా అందరినీ ఆలోచింపజేస్తుందంట. మరి ఆ ఇంట్రెస్టింగ్ అన్వేషణకి డెడికేట్ చేసిన రోజే వరల్డ్ యుఎఫ్ఓ డే. మరింతకీ అదేంటి, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 8:16:28 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి అసలు యూఎఫ్ఓ అంటే ఏంటి అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటారనమాట. అంటే ఇంకొంచెం తెలుగులో గుర్తించలేని ఎగిరే వస్తువు అని అర్థం. మరి యూఎఫ్ఓ అనగానే చాలా మందికి ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులకు సంబంధించింది అని అనుకుంటారు, కానీ కాదు, అంటే స్పష్టంగా తెలియదనే అర్థం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకో పదం కూడా విని ఉంటారు మీరు అప్పుడప్పుడు, యుఏపి అని, అంటే అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫెనామినా అని. ఇది ఎప్పుడు ఏ విషయంలో ఏ సందర్భంలో వాడతారంటే, ఇది ఆకాశంలోనే కాదు ఇంకెక్కడైనా, గాలి కావచ్చు, నీటి కావచ్చు, ఎక్కడైనా సరే దీన్ని కనుక గమనించినట్టయితే అది ఇంకా పూర్తిగా గుర్తించలేని ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఈ యుఏపి అనే పదాన్ని వాడుతూ ఉంటారనమాట. మరి దానికి సంబంధించిన విషయాలు ఇంకా ఉన్నాయి, డెఫినెట్గా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. మరి అసలే దూకుడు సినిమాలో రాహుల్ నంబియర్ పాడిన సాంగ్ తెలుసు కదా, గురువారం మార్చి 1, ఇవాళ మార్చి అయితే కాదు జూలై, అలాగే ఫస్ట్ అయితే కాదు ఇవాళ జూలై 2. రైట్, స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాన మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజని.
1: టుడే క్లాక్ లో 8:23:23 అవుతుంది. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లియాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి 2 జూలైనే ఆ వరల్డ్ యుఎఫ్ఓ డే గానీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారనే క్వశ్చన్, డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. మరి దానికి కూడా కారణం ఉండే ఉంటుంది కదా. అయితే 1947లో అమెరికాలోని న్యూ మెక్సికో స్టేట్లో జరిగిన ఒక రోజ్వెల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాల్సిందే. అయితే అక్కడ ఒక వస్తువు కూలిపోయిందనే న్యూస్ వచ్చి అక్కడ ఇక్కడ అంతటా పాకింది. ఇక వాళ్ళు వీళ్ళు ఊరుకుంటారా చెప్పండి. ఇక దాని మీద ఎన్నో ఊహాగానాలు, అది ఏలియన్స్కి సంబంధించింది అని, ఇంకొందరేమో అది సైన్స్ ఎక్విప్మెంట్లా ఉన్నట్టుందని, ఇంకొందరేమో ఇంకేదైనా ఉండవచ్చు అని అలా జనరిక్గా కూడా అనుకున్నారంట. సో ఈ డేని సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆకాశంలో జరిగే కొన్ని వింతలు అంటే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటవి కదా, అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్, సో వాటిని గురించి ఇన్ఫర్మేషన్ని దాచకుండా పబ్లిక్గా ఓపెన్గా ఉంచాలని చెప్పి ప్రపంచ దేశాల ప్రభుత్వాలని ఎంకరేజ్ చేయడం అనమాట. సో యుఎఫ్ఓ డే అనేది ఏంటంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అంటే అలాంటికి అంటే దానికి సంబంధించిన ఏవైనా ఉంటే వాటిని తప్పకుండా మనం అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిందే, వాటిని దాచిపెట్టకూడదు అనే ఈ విషయాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ వరల్డ్ యుఎఫ్ఓ డేని ఎవ్రీ ఇయర్ జూలై 2న సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. రైట్, మరి ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుండి టిప్పు పాడిన సాంగ్ రావు గారి అబ్బాయి అంటూ మనందరి కోసం స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

8:35 అవుతుంది టైం. మరి మనకిష్టమైన స్పోర్ట్స్ని అడక్కముందే చెప్తారు చాలామంది, ఏంటో తెలుసా, క్రికెట్ అని. మ్యాచ్ ఉన్న రోజు టైం ఉంటే అది అయిపోయేదాకా చూస్తాం, అదే వీలు కాకపోతే ఎలాగోలాగో తెలుసుకుంటాం అనుకోండి, న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, హెడ్లైన్స్ కానీ, ఎక్కడైనా అక్కడ. సో ఎంత స్కోరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇలాంటివన్నీ ఓన్లీ క్రికెట్ అనే కాదు, ఏ స్పోర్ట్స్ అయినా, ఏ అథ్లెట్స్ గురించి అయినా కూడా మనం అంతే చేస్తాం. మరి ఆ ఇన్ఫర్మేషన్ని అంతా మనదాకా అందించేది ఎవరు? ఆ ఆట వెనుకున్న కష్టం కానీ, కన్నీళ్లు కానీ, డెడికేషన్ కానీ, విన్నింగ్ మూమెంట్స్ అక్షరాల్లో, మాటల్లో, ఫోటోస్లో సజీవంగా నిలిపేది ఎవరు? వారే స్పోర్ట్స్ జర్నలిస్ట్. వాళ్ళని క్రీడా పాత్రికేయులు అంటారు తెలుగులో. మరి వీళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు సడన్గా అనుకుంటున్నారా? డెఫినెట్గా చెప్తాను ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయ్యా. సో మరి 8:42 దాటి టైం అలా ముందుకు వెళ్తోంది, మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో స్పోర్ట్స్ అంటే ఏంటి, స్పోర్ట్స్ జర్నలిస్ట్ గురించి. సో మరి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సేవల్ని గుర్తించి వారికి కూడా గౌరవాన్ని తెలిపే రోజునే ఈ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేగా జరుపుకుంటారు, అది కూడా జూలై 2 అంటే ఇవాళ. సో ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం అంటే మనకి నచ్చిన స్పోర్ట్స్లో ఆ ప్లేయర్, ఆ అథ్లెట్ విన్ అయినప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదించడమే కాకుండా ఆ విన్నింగ్ మూమెంట్స్ వెనుకున్న స్టోరీ కానీ, లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ అంటే ప్రతీది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటిదాకా తెలియని ఒక ప్లేయర్, అప్పటిదాకా మనకు అస్సలే తెలియదు, కానీ ఎప్పుడైతే ఒక మ్యాచ్లో సూపర్గా పర్ఫామ్ చేసిన తర్వాత ఆయన గురించి ఒక స్టోరీ వస్తుంది చూస్తారు ఆ పేపర్లో, మరి ఆ స్టోరీ చదువుతుంటే మనకు తెలిసిపోతుంది అసలు నిజంగా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, లేకపోతే ఏంటి అని. సో వాళ్ళ కష్టం కనిపిస్తుంది మనకి చదివేటప్పుడు, మనం వాళ్ళ కష్టాన్ని అయ్యో ఇంత కష్టపడ్డారా అనిపిస్తుంది, కానీ ఆ మధ్యలో అదంతా మనదాకా తీసుకొచ్చేది ఎవరో తెలుసా, ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అన్నమాట. రైట్, ఇంకా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్.

వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు స్పోర్ట్స్ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో అలా ఒక ప్లేయర్ కానీ అథ్లెట్ కానీ వాళ్ళ కష్టాన్ని అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఎలా జరుగుతుంది బీటీఎస్ అంటారు కదా, అది కూడా తెలుసుకుంటున్నామంటే దానికి కారణం ఈ క్రీడా పాత్రికేయులు. అందుకే వాళ్ల కలం కానివ్వండి, వాళ్ల కెమెరా, వాళ్ల మైక్రోఫోన్ ఈ క్రీడా ప్రపంచానికి నిలువెత్తు సాక్ష్యాలు. వాళ్ళు ఎప్పటికీ నిజాన్ని, స్పోర్టివ్నెస్ని, డెడికేషన్ని ప్రపంచానికి అందిస్తూ ఇంకా ముందుకు సాగాలని మనము కోరుకుంటూ వాళ్ళందరికీ మరొక్కసారి హ్యాపీ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే చెప్పేద్దామా.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
7: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
8: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
6: History,
7: art,
6: literature, tourism,
7: cinema,
6: culture, all woven together in one vibrant hour. Telangana,
7: the voice of our home state.
9: ఎయిట్ 8:55 అవుతుంది స్టూడెంట్ క్లాక్ లో. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు కదా, సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా నుండి అర్మాన్ మాలిక్, చైత్ర అంబడిపూడి పాడిన సాంగ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కంపోజ్ చేశారు అండ్ రాశారు. అలాగే కంపోజర్ వచ్చేసి విశాల్ శేఖర్. మరి డెఫినెట్గా విందాం ఈ సాంగ్ బ్యూటిఫుల్ లవ్ అంటూ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జైపూర్లో జరుగుతున్న 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల ప్రదానంతో ఈరోజు ముగుస్తుంది. ఈ గవర్నెన్స్ రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇతర సంస్థల విశేష కృషిని ఈ అవార్డులు గుర్తిస్తాయి. జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. పన్నుల వసూళ్లలో మోసాలు ఎగవేతలు అరికట్టి ఆదాయం పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఛేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై ఖచ్చితత్వంతో కూడిన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో భయం, అసహనం మొదలైందని, అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎవరంటూ రైతు భరోసా సభలో వ్యాఖ్యానించారని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో నితిన్ నబీన్ కు వచ్చిన ఆదరణ చూసి తన పదవి ఎగిరిపోవడం ఖాయమని అర్థమై ముఖ్యమంత్రి భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై నిన్న సచివాలయంలో రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. ధరణి పోర్టల్పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు లోకేష్ కుమార్ తెలిపారు. తరగతులకు తగినట్టుగా అభ్యాసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా బేస్ లైన్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 5వ తరగతి విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఈ పరీక్షలు నిన్న ప్రారంభం కాగా ఈ నెల 29 వరకు అన్ని జిల్లాల్లో జరగనున్నాయి. కోడాన్ సోషల్ సెక్యూరిటీ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో ఈపీఎఫ్ పథకం 2026ను ప్రకటించింది. గెజెట్లో ప్రచురితం కావడంతో ఈ కొత్త పథకం జూన్ 29 నుండి అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల బదిలీ సౌలభ్యాన్ని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ విధానాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: ఎస్ టుడే క్లాక్లో 9:04 అవుతుంది అనమాట, 9:04 అవుతుంది. మరి వైబ్రెంట్ హైదరాబాద్ కంటిన్యూషన్లో ఉన్నాం మనం. మరి వైబ్రెంట్ హైదరాబాద్లో ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడుకోబోతున్నాము, మీరైతే రెడీగా ఉన్నట్టయితే నేను కూడా అఫ్ కోర్స్ ఆల్వేస్ రెడీగా ఉంటాను. సో మరి లేట్ చేయకుండా ఎక్ బార్ ఔర్ ఎక్ బార్ అంటూ ఉంటారు కదా కొన్ని విషయాల్లో. సో డిఎస్పీ అండ్ రణీనారెడ్డి పాడిన సాంగ్ వచ్చేస్తుంది వినయ విధేయ రామ సినిమా నుండి, ఎక్ బార్ అనుకుంటూ మరొకసారి వినడానికి ట్రై చేద్దాం. స్టేడియం

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వైబ్రెంట్ హైదరాబాద్ లో తర్వాత టాపిక్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వన మహోత్సవం. అంటే తెలుసు కదా మీ అందరికీ, అంటే జూలై 1st వీక్ అనమాట. జూలై 1st నుండి జూలై 7th వరకు ఈ వన మహోత్సవాన్ని జరుపుకుంటారు. సో అంటే మొక్కల్ని నాటడం అనేది ముఖ్య ఉద్దేశం. సో ఈ ట్రీ ప్లాంటింగ్ ఫెస్టివల్ అనేది మన దేశవ్యాప్తంగా జూలై 1st నుంచి జూలై 7th వరకు జరుపుకుంటారు. ఎందుకంటే మొక్కలు రేపు చెట్లై ఆ తర్వాత మనల్ని కాపాడుతాయి, ఎందుకంటే వృక్షో రక్షిత రక్షిత అంటారు కదా. సో ఆ విధంగా అనమాట. మరి ఈ వన మహోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు, ఈ జూలైలోనే ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా.

0: ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసామా మనకి అని?
1: జష్నే హైదరాబాద్,
2: జష్నే హైదరాబాద్.
3: వైబ్రెంట్ హైదరాబాద్లో వన్ మహోత్సవ్ గురించి మాట్లాడుతున్నాం కదా. జూలై 1st నుండి జూలై 7th వరకు ఎవ్రీ ఇయర్ వన్ మహోత్సవ్ జరుపుతారు. సో 1 వీక్ జరుపుతున్నారు, అండ్ ఒకే దగ్గర కాదు, నేషనల్ వైడ్గా జరుపుతున్నారు. అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అండ్ దట్టు జూలైలోనే ఎందుకు జరుపుకుంటున్నారు అన్న విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే జూలై అనగానే మన అందరికీ గుర్తొచ్చేది అంటే జూన్ చివరాకరణ అలా నైరుతి ఋతుపవనాలు కానీ లేకపోతే ఇలా మన ఇండియాని తాకుతాయన్నమాట. సో మాన్సూన్ సీజన్ అనేది మన భారతదేశం అంతటా అప్పుడప్పుడే వచ్చేస్తుంటుంది జూలైలోనే. సో ఇప్పుడు బయట చూసినట్టయితే మబ్బులు పట్టే ఉంది కదా, క్లౌడీగా, ఎప్పుడు వర్షం పడుతుందా అని. సో ఆ విధంగా జూలైలో ఈ మాన్సూన్ సీజన్ అనేది ఆల్రెడీ కొంచెం అలా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో ఆ న్యాచురల్ వాటర్, వర్షపు నీళ్ళ ద్వారా వచ్చే నీళ్ళు కానీ లేకపోతే ఇలా ఇప్పుడే మనం ఈ జూలైలోనే వాటిని కనుక మనం మొక్కల్ని, ఆ సాప్లింగ్స్ కనుక నాటినట్టయితే అవి చెట్లు అయ్యి మొక్కలయ్యి ఆ తర్వాత పెద్ద పెద్ద చెట్లుగా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడైనా ట్యాగ్ లైన్ గుర్తుంచుకోవాలి మనం, వృక్షో రక్షిత రక్షిత, అంటే వృక్షాలని రక్షిస్తే అవి మనల్ని నిజంగానే రక్షిస్తాయి. ఆహారపూర్వకంగా కానీ, నీడపూర్వకంగా కానీ, ఇంకా కలప అంటే వుడ్ ఉంటుంది కదా, అలా ప్రతీదీ, అంటే మనం చెట్లు లేకపోతే అసలు మనం లేమనే మాటని పదే పదే నిజం చేస్తూ మనకి చెట్లు గుర్తు చేస్తుంటాయన్నమాట. సో సమ్మర్ వచ్చిందంటే చెట్ల కింద నీడ వస్తుంది, అలాగే ఆహారం వస్తుంది, ఇంకా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అసలు ఈ షో టైం సరిపోదు కదా. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, లైఫ్ ఆఫ్ రామ్ అంటూ జాను సినిమా నుండి ప్రదీప్ కుమార్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది
1: తెలంగాణ
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: దాటి టుడే క్లాక్లో టైం అలా ముందుకు వెళ్తోంది. మనం వైబ్రెంట్ హైదరాబాద్లో మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. సో మన చుట్టూ అందమంది ఉన్నా మనసులో మాత్రం ఎవరో ఒకరి కోసం ఎదురు చూసిన సిచ్యువేషన్ పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా, లేదా ఫోన్లో హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి, ఎలా ఉన్నావు అని అడిగే ఒక్క కాల్ కోసం ఎదురు చూడడం, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? దాన్నే ఒంటరితనం అంటారంట. మనకు తెలియకుండానే ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తుంటామా? తెలుసుకుందాం ఆ చిట్టి స్టోరీ ఏంటో. ముందైతే మాస్టర్ సినిమా నుండి అనిరుద్ధ్ రవిచందర్ అండ్ సామ్ విశాల్ పాడిన చిట్టి స్టోరీ సాంగ్ తర్వాత స్టే ట్యూన్డ్.

0: Just awesome, na?
1: No tension, baby.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్
2: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 9:31 మినిట్స్ అవుతోంది. మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి, దేని గురించి అంటే ఒంటరితనం గురించి. రీసెంట్ గా జూన్ లో చేసిన ఒక సర్వే ప్రకారం మన ఇండియా 2వ అత్యంత ఒంటరితనం అనుభవిస్తున్న దేశంగా నిలిచిందంట. అదేమి ర్యాంక్ కాదు, ఇట్స్ ఎ వార్నింగ్ కదా. సో మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటారంటే, సోషల్ మీడియాలో వేల మంది ఫ్రెండ్స్ అవుతున్నారు కానీ మనసు విప్పి మాట్లాడే ట్రూ ఫ్రెండ్స్ మాత్రం తగ్గిపోతున్నారు. మరి దానికి కారణం ఏమంటారు తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

వైబ్రెంట్ హైదరాబాద్ మాట్లాడుకుంటున్నాం కదా, మీ విత్ మీ ఆర్జే రంజిత్. మరి స్టూడే క్లాక్లో 9:36 దాటి టైం ముందుకు వెళ్తోంది. మరి ఆ ఒంటరితనం ఎందుకు వస్తుంది అని అంటే, పనిలో బిజీ ఉంటాం నిజంగానే, జీవితంలో పరుగులు, ఉరుకుల పరుగుల జీవితమే మనందరిది, కానీ మనుషుల మధ్య దూరం మాత్రం పెరుగుతుంది. అంటే ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు దాని మీనింగ్, అంటే మన భావాల్ని అర్థం చేసుకునే వ్యక్తి దొరకపోవడం. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం, అరే ఫ్రెండ్ ఇలా అట్లా దోస్తులు కలుస్తుంటారు కదా, అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా సజెషన్ ఇస్తే, అరే ఇదేదో బాగుంది కదా మనం అప్లై చేయొచ్చు, లేదంటే ఎక్కడికైనా బయట వాళ్ళైనా, తెలిసిన ఫ్రెండ్స్ అయినా, చుట్టాలైనా, ఇంట్లో వాళ్ళైనా ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉంటే అలా సరదాగా నడుస్తూ ఉంటుంది, కానీ మన భావాలను అర్థం చేసుకునే వ్యక్తే లేకపోతే ఎలా? అదే ఒంటరితనం అన్నమాట. సో మరి దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయ. అయితే రీసెంట్గా వచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే అందరం ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాత్రం అస్సలు టైం ఉండట్లేదు. రీసెంట్గా వచ్చిన సర్వే కూడా ఇదే చెప్తోంది. అంటే మన లైఫ్స్లో ఎలా ఉందంటే సోషల్ ఇంటరాక్షన్ తగ్గి డిజిటల్ కన్సెప్షన్ పెరుగుతోందంట. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ చూడడం, స్మార్ట్ ఫోన్లోనే ఉండడం, లేదంటే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ని చూస్తూ ఉండడం, స్క్రోలింగ్, ఇంకా చెప్పాలంటే ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మొత్తం, ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్. సో స్క్రీన్ టైంని తగ్గించి స్క్రీన్ టైంని తగ్గించి ఫ్యామిలీ టైంని పెంచుకోవడం, ఇంకా ఫాలోవర్స్ కంటే మన జీవితంలో నిజంగా మనల్ని పలకరించే మనుషులతో మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరైనా ఎక్కడో హాయ్ బాయ్ అని చాటింగ్ కాకుండా ఫోన్ చేసి మనస్ఫూర్తిగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తే ఆ ఒంటరితనం అనేది తగ్గిపోతుందంట. అది ఎంత అంటే తెలియకుండానే మనల్ని ఆ ఒంటరితనం కాస్త ఎటువంటి దానికి దారితీస్తుందంటే మానసికంగా కృంగిపోయే విధంగా దారితీస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అన్ని చేసేయాలన్నమాట. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది పుష్ప 2 నుండి శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: 18 సంవత్సరాలు నిండిన మహిళల కోసం ఎల్ఐసి వారి సఖీ బీమా యోజన. ఇది ఇస్తుంది ఎల్ఐసి ఏజెంట్ గా మారే గొప్ప అవకాశం. షరతులతో కూడిన పనిపై 3 సంవత్సరాల వరకు స్టైఫండ్, ఇంకా పాలసీపై కమిషన్ కూడా. అధిక వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్ఐసి శాఖని సంప్రదించండి లేదా lic.in కి లాగౌన్ అవ్వండి. ఎల్ఐసి స్వతంత్ర మహిళలు అందిస్తారు శ్రేయస్సు.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు, విత్ మీ ఆర్జే రంజిత్. మరి జూలై 2nd, అప్పుడే జూలై వచ్చిందా, జూన్ పోతే జూలై గాలి అని ఒక సాంగ్ ఉంటుంది కదా. సో 2026 మొన్నేగా స్టార్ట్ అయిపోయింది, మ్యాంగో సీజన్ కూడా ఇంకా ఆస్వాదిస్తూనే ఉన్నాం, అప్పుడే మళ్ళీ జూలై కూడా వచ్చేసిందా అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే జూలై 2nd అని హాఫ్ వే డే అని కూడా అంటారనమాట. అంటే సంవత్సరంలో 183rd డే అనమాట ఇవాళ, అంటే 183rd రోజు సంవత్సరం స్టార్ట్ అయ్యి. అంటే న్యూ ఇయర్ రోజున చాలామంది రెజల్యూషన్స్ కానీ గోల్స్ కానీ ఇలా పెట్టుకుంటుంటారు కదా. అయితే అవి డిసైడ్ చేసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ కూడా డన్, మరి ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ లేకపోతే ఒక పాజ్ లాంటిది ఇచ్చేసి మనం ఎంతవరకు వచ్చాం, ఆ రోజు రిజల్యూషన్ ఇది ఇలా అనుకున్నాం, అది అలా అనుకున్నాం, ఇది నేర్చుకుందాం, అది అప్డేట్ చేసుకుంటాం, ఇది అప్గ్రేడ్ చేసుకుంటాం అని ఇలా చాలా అనుకుంటారు కదా. సో మరి అవి ఎందాక వచ్చాయి అనేవి చూసుకొని ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత ఈ నెక్స్ట్ హాఫ్లో ఇంకా ఎక్కువ రోజులు కష్టపడి ఇంకా మంచి డెడికేషన్తో దాన్ని అచీవ్ చేయాలన్న ఏమంటారు ఆ గోల్తో ఇది చూసుకోవాలన్నమాట. సో అందుకే ఇవాళ హాఫ్ వే డే అని కూడా అంటూ ఉంటారు. స్టూడియో క్లాక్లో రైట్ 9:55 అవుతుంది. మరి వైబ్రెంట్ హైదరాబాద్ని సూపర్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ బ్యూటిఫుల్ నెంబర్స్. ఇప్పుడైతే పెద్ద సినిమా నుండి వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో, ఆయన పాడిన సాంగ్ రై రై రారా అంటూ ఒక మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ మనందరి కోసం. ఇలాంటి పాటల కోసం, ఇలాంటి ఎన్ఫర్టైన్మెంట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయ్యా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తొలి కాగితరహిత కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందిస్తారు. ఈ కీలక సమావేశంలో విబిజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతల సవాల్ను తాము స్వీకరిస్తున్నట్టు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లోరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ ఉదయం వారు సీఎల్పీకి చేరుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు చర్చకొచ్చినా సిద్దమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారమే జీతాలను ఉద్యోగుల ఖాతా

0: ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట ఖజానాకు చిల్లు పెట్టి తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జిఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని ధాన్య నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్రీడల గురించి ఖచ్చితమైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభను, కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: All right, so you're listening to the news headlines in Telugu, and this news bulletin came to you from the studios of Akashwani Hyderabad Primary Channel. The next news bulletin will be broadcast exactly at 11 o'clock. So until then, it's time for us to plunge into this wonderful, illustrious show. Namaste, hello, adab on FM Rainbow. Stay tuned.

0: म्यूजिक एंड इंडियन म्यूजिक का ये जो संगम है नमस्ते हेलो आदाब की वजह से बहुत ज्यादा परवान चढ़ता है। तो हम सुबह को बनाते हैं और भी रंगीन, तो तैयार हो जाइए एक म्यूजिकल सफर के लिए जो हैदराबाद की सुबह और उसकी खुशगवार हवाओं को आपके लिए बहुत ही ज्यादा फ्रेग्रेंट बनाने जा रहा है। सो स्टे ट्यून्ड क्योंकि ये है आपका अपना शो नमस्ते हेलो आदाब और मैं हूँ आपका रेडियो मैन। सो 10:06 हमारी स्टूडियो सिक्योरिटी बता रही है, हम लेंगे एक छोटा सा ब्रेक, फिर उसके साथ जॉन डेनवर is going to take you to country roads. So hop on with John Denver.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
3: So, adding to our little band now, ladies and gentlemen, a legend among guitar players, Mr. James Burton. Almost heaven.

0: సైదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జెష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జెష్నే హైదరాబాద్.

0: Well, brilliant. All the colorful songs look like they are just playing here at this station, which is FM Rainbow, Prasar Bharati's wonderful presentation of the show. Namaste, hello, adab, and I'm your radio man. The artist was Billy Joel, Piano Man, and the piano is another character. And the piano speaks to the singer, and the singer sings the song. Both of them, wonderful harmony. Billy Joel wrote Piano Man while working as a lounge pianist in Los Angeles. The characters in the song, John at the bar, Paul, the real estate novelist, Davy, who's still in the Navy, were all real people he met during those nights. So the harmonica intro became instantly recognizable, turning the song into an anthem for barrooms and also sing-alongs worldwide. So Joel himself once said, "It's just a song about a guy who plays piano in a bar, but it became my calling card." What do you think about it? Indeed. So friends, Piano Man is more than a song. It's a portrait of a lonely soul finding comfort in music. And Billy Joel gave them a voice, and in return, the world gave him immortality. Stay tuned to FM Rainbow 101.9. The stories and songs keep flowing. This is your show. Namaste, hello, adab. So we're gonna take a quick break, and then we'll have post-break a Hindi number.
1: ఒరే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: Maataina
2: paataina
3: yedo yedo undi gundelo tollu yedi artham kaadu paiki chetallu
1: ee chotaina
2: srotala aanandalagani
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.
3: All right, folks, so you're listening to Namaste Hello Adab on FM Rainbow, and I'm your radio man. So in this edition, we are playing some mix of Hindi and also Western music. So the song you just heard before the break was Tere Ghar Ke Samne, 1963 Guide Se Pehle Wali Film Thi, jisme Devanand aur Nutan ki jodi ne kaam kiya, jiske संगीत में योगदान दिया एस जी बर्मंदा ने, और फिर शैलेंद्र ने इसके गीत लिखे. मोहम्मद रफी की खूबसूरत आवाज़ में आपने गाना सुना. रोमांटिक कॉमेडी जहां पर देवानंद एक आर्किटेक्ट का रोल प्ले करते हैं, हु अनोइंगली फॉल्स इन लव विद द डॉटर ऑफ हिज फादर्स राइवल. द फिल्म इज रिमेंबर्ड फॉर हिज लाइट हार्टेड चार्म, विटी डायलॉग्स और अनफॉरगेटेबल म्यूजिक. तो ये जो सॉन्ग है दैट वॉज शॉट इनसाइड द फेमस कुतुब मीनार इन दिल्ली, अ रेयर सिनेमैटिक मोमेंट. ऐसे लगता है कि अगर आप इस बार दिल्ली जाएं या कुतुब मीनार देखने जाएं तो आपको पता चलेगा कि उस ज़माने में कुतुब मीनार किस तरह हुआ करता था, वहाँ के जो गार्डन्स हैं क्या तब्दीलियाँ आई हैं. वैसे कुतुब मीनार तो अपनी जगह बरकरार है, लेकिन इर्द गिर्द के जो जैसे बागात हैं उनमें कहीं ना कहीं तब्दीली आई है. सो देवानंद एफर्टलेस चार्म एंड न्यूटन्स ग्रेसफुल प्रेजेंस मेड द सीक्वेंस आइकॉनिक. और रफ़ी साहब की आवाज़ का क्या कहना, उन्होंने इसमें वाकई जान डाली है. तो दोस्तों, ये सिर्फ एक गाना नहीं, एक नगमा नहीं, बल्कि मोहब्बत का एक मीनार है जो सुरों में तराशा गया है. रफ़ी साहब की आवाज़ मीनार की तरह घूमती है, बल्कि गूंजती है मैं कहूँगा. हमें याद दिलाती है कि रोमांस सदियों तक गूंजता रहता है और उसी तरह बरकरार रहता है जैसे कि कुतुब मीनार है. आप हमारे साथ यूं ही बने रहिए. आपने अपने रेडियो सेट पर ट्यून किया है एफएम रेनबो 101.9. कहानी और सुरों का जो सफ़र है वो जारी व सारी है. यह है आपका अपना शो नमस्ते हेलो आदाब, और मैं हूँ आपका रेडियो मैन.

0: दोस्तों, आप जूली का गाना सुन रहे हैं। बहुत ही खूबसूरत फिल्म और शानदार सा नगमा किशोरदा की आवाज़ में। एंड भूल गया सब कुछ, मैं भी ऑलमोस्ट अपना टाइम भूल गया हूँ। दिस वॉज सच अ फैंटास्टिक सॉन्ग। और किशोरदा की आवाज़ में इतनी पैशन है, वल्नरेबिलिटी है, परफेक्टली मैचिंग द इमोशनल इंटेंसिटी ऑफ द फिल्म, है ना। और ये गाना उस ज़माने में काफ़ी मशहूर हुआ। आज भी हम लक्ष्मी का परफॉर्मेंस जूली के लिए याद करते हैं और इस गाने को हमेशा याद रखेंगे। विल टेक यू टू आर प्राइमरी चैनल टू लिसन टू द न्यूज़।
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు అక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గన్ పార్కుకు రావాలని, తాము ఇప్పుడే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.08% ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనలాగ్ మెగా ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విజయవంతమైన వినూత్న విధానాలను ఇతర ప్రదేశాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేశ్

టి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సమీక్ష తర్వాత రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ప్రత్యేక తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నిన్న కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

డే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ऑल राइट दोस्तों, एक बार फिर से आप सभी का बहुत बहुत स्वागत है हमारे शो में। नमस्ते, हेलो, आदाब। इन तीन अल्फाज के साथ मैं आपको फिर से एक बार दावत देता हूँ हमारे इस शो में। और ये शो फिलहाल मोहम्मद अज़ीज़ के लिए डेडिकेट किया गया है। उनके गाने, उनकी जो फिल्मों के गाने हैं और उनकी कुछ भजने हैं और कुछ ऐसी भी चीज़ें हैं जैसे कव्वालियाँ, वो भी हम सुनेंगे इस शो में। तो चलिए तैयार हो जाइए, हम आपके लिए प्ले करने जा रहे हैं मोहम्मद अज़ीज़, एस जानकी और कोरस का एक खूबसूरत सा नगमा आखिरी रास्ता फिल्म से। लेकिन उससे पहले लेंगे एक छोटा सा ब्रेक। आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है हमारा एक खास कार्यक्रम जिसका नाम है नमस्ते हेलो आदाब, और मेरा नाम है रेडियो मैन।
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్

0: ఫండ్తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324

0: to deliver playful romance with energy and sweetness, and he was rightly paired with Anuradha Podwal's sweet and beautiful voice. A very strong delivery by both of them, and the film music was more successful than the movie itself. Hai na kamal ki baat? And proving once again ki playback singing jo hai, that can elevate even the box office collection. So, आगे बढ़ते हैं और हम लेंगे एक छोटा सा ब्रेक. ब्रेक के बाद आपके लिए रहेगा हमारा दूसरा गाना तैयार. तो हमारे साथ आप बने रहिए. स्टे ट्यून एंड स्टे अलाइव.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్.
2: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: it's culture, history and flavor rolled into one.
2: Jashne Hyderabad.

0: 1989 की फिल्म थी, पंकज पाराशर ने डायरेक्ट किया था, और लक्ष्मीकांत प्यारेलाल और आनंद बख्शी, मोहम्मद अजीज की जोड़ी, फिर उनका साथ दिया कविता कृष्णमूर्ति ने। चालबाज दरअसल आइकॉनिक ड्यूअल रोल फिल्म के लिए श्रीदेवी को हमेशा याद रखा जाएगा। वन ऑफ द फाइनेस्ट ब्लेंडिंग कॉमेडी परफॉर्मेंसेस ऑफ श्रीदेवी कह सकते हैं आप। दिस फिल्म म्यूजिक वॉज इक्वली पॉपुलर विद तेरा बीमार मेरा दिल, वॉज अ लाइट हार्टेड रोमांटिक नंबर। और अजीज साहब का क्या कहना, उनकी एनर्जी एंड अ प्लेफुल एज, कहीं ना कहीं आपको लगेगा कि उन्होंने, कृष्णमूर्ति ने काफ़ी बैलेंस किया है स्वीटनेस के साथ। द सॉन्ग इज कैची विद रिदम्स एंड ह्यूमरस लिरिक्स एंड इट्स अ फेवरेट ऑफ द 80s सॉन्ग, है ना। यही कमाल है अजीज साहब की जो पावरफुल वॉइस है उसका। ऑलमोस्ट हमारे पास 1:30 बज रहा है, तो लेते हैं एक छोटा सा ब्रेक। ब्रेक के बाद मोहम्मद अजीज की कुछ और यादगार नगमों की सौगात आपके लिए।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9, musically yours.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో. డాక్టర్ సమయం 2 గంటల 1 నిమిషం దాటి 6 సెకండ్లు అయింది. మరి మనమున్న జస్నీ హైదరాబాద్లో మీ ఆర్జే వెంకీతో మీరున్నారు. ఇంకా జస్నీ హైదరాబాద్, అలాగే డబుల్ కామిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, ఇంకా దాంతోపాటుగా సందేశ్ టు సోల్జర్స్, తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా మరి ఇప్పటి నుంచి 6 గంటల వరకు మిమ్మల్ని అలరించడానికి మీ ఆర్జే వెంకీ మీకు తోడుగా రెడీగా ఉన్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్తో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, ఇప్పుడైతే సూపర్బ్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది, ఖైదీ నంబర్ 150 మూవీలోంచి ఈ సూపర్బ్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు.
1: FM Rainbow 101.9
2: వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు రైట్ అండి. మరి జస్ని హైదరాబాద్లో ఏంటి స్పెషల్ ఈరోజు తీసుకొచ్చాడు వెంకీ అనుకుంటున్నారా? అదేనండి, చాలామంది స్వీట్ విషయానికి వచ్చేసరికి కలాఖండ్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా రైట్. కానీ మన హైదరాబాద్లో మాత్రం ఈ స్వీట్ అంటే నోట్లో నీళ్లు రని వాళ్ళు ఉండరు. నేను చెప్పబోయేటువంటి స్వీట్ అదేనండి అజ్మేరీ కలాఖండ్ రైట్. దాని టెక్స్చర్ ఆ ఘుమఘుమ అదంతా ఓ తీపి ఆకర్షణ అంతే. అయితే మనం ఈరోజు మనం అజ్మీరీ కలాఖండ్ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ స్వీట్ పేరు రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం నుంచి వచ్చిందట. కలాఖండ్కు సంబంధించినటువంటి ఒక ఆధునిక రూపం 1940లలో రాజస్థాన్లో ప్రాచుర్యం పొందిందని బాగా మంది చెప్తుంటారు చాలామంది. సో పాలు ఎక్కువగా లభించేటువంటి ప్రాంతాల్లో ఈ స్వీట్ ప్రత్యేకంగా డెవలప్ అయిందనమాట. తర్వాత వ్యాపారుల ద్వారా హైదరాబాద్ లాంటి నగరాలకు చేరుకుంది. నిజాం నగరంలో ఇది పండుగల స్వీట్గా పేరు తెచ్చుకుందండి. బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో అయితే అజ్మీరీ కలాఖండ్కు ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఏర్పడింది. ఇక ఈరోజు కూడా ఇది హైదరాబాద్ తీపి వారసత్వంలో ఒక స్వీట్ని ఒక ప్రత్యేక స్థానంగా తెచ్చుకుంది. ఈ అజ్మీరీ కలాఖండ్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది అజ్మీరీ కలాఖండ్ రైట్. మరి మరింత ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ఈ అజ్మీరీ కలాఖండ్ ప్రాముఖ్యత ఏంటి, అది మరి ఎక్కడెక్కడ విస్తరించింది, ఎలా చేస్తారు, అన్ని విషయాలు జస్ని హైదరాబాద్లో నేను చెప్తూ ఉంటా. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆయుధం సినిమాల నుంచి సూపర్ హిట్ రాకేత విన్నారు కదా, వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, జస్ని హైదరాబాద్ వింటున్నారు, మరి అజ్మీరి కళాఖండ్ గురించి తెలుసుకుంటున్నారు. రైట్, అజ్మీరి కళాఖండ్ ఇంపార్టెన్స్ ఏంటంటే బిర్యానీకి పేరుగాంచినటువంటి హైదరాబాద్లో ఈ స్వీట్ లవర్స్ హృదయాలను గెలుచుకున్నటువంటి ఒక స్వీట్ ఏంటంటే అజ్మీరి కళాఖండ్ అండి. దీని మృదువైనటువంటి టెక్స్చర్, ఆ పాల రుచి అదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇంకా దీపావళి, దసరా, రంజాన్ లాంటి పండుగలు అయితే దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. అతిథులకు, ఇంకా గెస్ట్లు ఎవరైనా వస్తే కూడా దానికి, అంటే వాళ్ళకి ట్రీట్ ఇవ్వడానికి కూడా తీపి విందుగా అందించేటువంటి ఒక రకమైన సంప్రదాయం కూడా ఉంది మన హైదరాబాద్లో దీని గురించి. ఇక చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఇది ఒక ఇష్టమైనటువంటి స్వీట్ అండి. హైదరాబాద్లోని అనేకమైనటువంటి, అంటే అన్ని చోట్ల, హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా మిఠాయి దుకాణాల్లో, అంటే స్వీట్ హౌస్లలో ఇది బెస్ట్ సెల్లర్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ కళాఖండ్, అజ్మీరి కళాఖండ్ అనేటువంటిది ఒక స్పెషల్ అనమాట. హైదరాబాద్లోని ప్రతి స్వీట్ షాప్లో కూడా కనబడుతూ ఉంటుంది. ఇక అందుకే అజ్మీరి కళాఖండ్ను మరి రాయల్ మిల్క్ స్వీట్ అని కూడా పిలుస్తూ ఉంటారు కదా. సో స్థానికమైనటువంటి ఆహార సంస్కృతిలో దీని స్థానం ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు. రైట్, సో వింటూనే ఉండండి మరింత ఇన్ఫర్మేషన్ మీకోసం. జస్ని హైదరాబాద్లో నేను చెప్తుంటాను. శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈడియట్ మూవీలోంచి ఈ శుభ సాంగ్ ఇప్పుడు విందాం. చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో కందికొండ లిరిక్స్ అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఆర్జే వెంకీతో మీరున్నారు. అజ్మీరీ కళాఖండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అజ్మీరీ కళాఖండ్ తయారీ గురించి చెప్పాలంటే ప్రధానంగా పూర్తి కొవ్వు ఉన్నటువంటి పాలను ఉపయోగిస్తారండి. ఎక్కువగా ఫ్యాట్ ఉన్నటువంటి పాలను ఉపయోగిస్తారు. ముందుగా ఏం చేస్తారంటే పాలను గంటల తరబడి మరిగించి చిక్కగా చేస్తారట. ఇక తర్వాత కాస్తంత చక్కెర కలిపి నెమ్మదిగా ఉడికిస్తారు. కొన్ని రకాల్లో అయితే చెన్న లేదా కోవా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెయ్యి స్వల్పంగా కలపడం వల్ల ఒక రకమైనటువంటి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందట దానికి. ఇంకా యాలకుల పొడి ఆ సువాసన అయితే మరింత పెంచేస్తూ ఉంటుంది. ఇంకా పైగా పిస్తా బాదాం ముక్కలతో దానంతా కూడా డెకరేట్ చేస్తారు. ఇలా తయారైనటువంటి ఆ కళాఖండ్ నోట్లో పెట్టగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది.

ఈ అజ్మీరి కళాఖండ్, రైట్? సో వింటున్న ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరింత ఇన్ఫర్మేషన్ అజ్మీరి కళాఖండ్ గురించి జస్ని హైదరాబాద్లో నేను చెప్తుంటాను. ఇప్పుడైతే రమణ గోగుల సునీత పాడినటువంటి ఈ శుభ సాంగ్ బద్రి మూవీలోంచి.

0: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో

0: ప్రజల భాషగా మారిన నేల.
1: పేరిణి నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల.
1: పచ్చని పంటలు ఒకవైపు,
0: చేనేత చీరలు మరోవైపు.
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అజయ్ వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. జస్ని హైదరాబాద్లో అజ్మీరి కళాఖండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్వీట్ కాలక్రమేణా దేశమంతా కూడా వ్యాపించిందండి. సో మరి వ్యాపారులు ఇంకా మిఠాయి తయారీ కుటుంబాల ద్వారా ఇది దక్షిణ భారతదేశానికి చేరుకుంది. హైదరాబాద్లోనికి వచ్చిన తర్వాత స్థానిక రుచులకు అనుగుణంగా మరింత ప్రజాదరణ పొందింది ఈ అజ్మీరి కళాఖండ్. ప్రత్యేకంగా ఇది బేగం బజార్ ప్రాంతంలోనే దీని పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి మిఠాయి దుకాణాలు తమ ప్రత్యేక శైలిలో దీన్ని తయారు చేస్తూ ఉంటారండి. హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యాటకులు కూడా దీని రుచి చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది ఉత్తర దక్షిణ భారత తీపి సంస్కృతులను కలిపినటువంటి ఒక మధురమైనటువంటి వారధిలా మారింది అజ్మీరి కళాఖండ్. అందుకే అజ్మీరి కళాఖండ్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. రైట్, వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, వసంత మూవీలోంచి ఆ సూపర్ హిట్ పాట అయితే విన్నారు. హరిహరన్ అండ్ సుజాత బృందం పాడినటువంటి సూపర్ హిట్ పాట అది. సో మరి ఎస్ఐ రాజ్కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో కులశేఖర్ లిరిక్స్ అందించారు ఈ అద్భుతమైనటువంటి పాటకి. వింటూనే ఉండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్, మరి అజ్మీరీ కళాఖండ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ అజ్మీరీ కళాఖండ్ భారతదేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఇంకా ప్రత్యేకంగా భారతీయులు ఎక్కువగా నివసించేటువంటి దేశాల్లో దీని డిమాండ్ అయితే ఎక్కువగా ఉంటుంది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారతీయ మిఠాయి దుకాణాల్లో ఇది బాగా లభిస్తూ ఉంటుంది. ఇక దీపావళి, ఈద్, వివాహ వేడుకల్లో స్పెషల్గా కొనుగోలు చేస్తుంటారు ఈ అజ్మీరీ కళాఖండ్ని. భారతీయ సంస్కృతిని గుర్తు చేసేటువంటి ఒక తీపి జ్ఞాపకంగా దీన్ని భావిస్తుంటారు అందరూ కూడా. రైట్, ఇంకా పాలతో తయారయ్యేటువంటి సంప్రదాయ స్వీట్గా విదేశీయులు కూడా ఆసక్తిగా రుచి చూస్తున్నారు ఈ అజ్మీరీ కళాఖండ్ని. భారత మిఠాయిల ప్రపంచ ఖ్యాతిలో కళాఖండ్ కూడా ఒక భాగమైపోయింది. అందుకే అజ్మీరీ కళాఖండ్ ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ తీపి వంటకం, హైదరాబాద్లో అందరినీ అలరిస్తూ నోరునిస్తున్న అద్భుతమైనటువంటి స్వీట్ అజ్మీరీ కళాఖండ్. రైట్, ఇప్పుడు సూపర్ సాంగ్ విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి శివయ్య మూవీలోంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీరు వినండి. ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఇప్పటికి చంద్రబోస్ లిరిక్స్ అందించారు ఈ సూపర్ సాంగ్కి. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం జస్ని హైదరాబాద్ వినారు.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: స్టూడియో కలెక్టర్ సమయం 3 గంటలుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ దేశాలు ఆర్థిక, ఇంధన భద్రత, రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాలలో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచీల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సాంకేతిక భాగస్వామ్యమే ఇరు దేశాల సహకారానికి కీలక స్తంభమని, ఉచిత సంపూర్ణ ఇండో పసిఫిక్ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యతని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో వీబీజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన అప్పుల చర్చ సవాలును స్వీకరిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేసిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట మార్చి గన్పార్కు రమ్మన్నాడా అని ప్రశ్నించారు. చర్చకు సిద్దమని అనడం కాదని, నేరుగా చర్చకు రావాలని కేటీఆర్ సవాలు చేశారు. అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లాక్ సమయం 3:04 దాటి 13 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. డబుల్ కమిటా వింటున్నారు ఆర్జే వెంకితో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం రెడీగా ఉంచానండి. ముందుకైతే వందే మాత్రమైన బృందం పాడినటువంటి జయమ్మనిద్ర మూవీ నుంచి ఈ సూపర్ ట్రాక్ విందాం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వింటుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. డబుల్ కమిటా వింటున్నారు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం వింటున్నాం, రైట్? సత్యదేవ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నటువంటి రావ్ బహదూర్ సినిమా సైకలాజికల్ డ్రామాగా రూపొందిందండి. డౌట్ ఈజ్ ఏ డెమో అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో స్టోరీపై ఆసక్తి పెంచుతుంది. సో పాత రాజవంశాల నేపథ్యంలో సస్పెన్సు భావోద్వేగాలతో కథ నడుస్తుందని సమాచారం. అయితే ట్రైలర్

లో కనిపించిన విజువల్స్ అయితే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. సత్యదేవ్ నటన మరోసారి హైలైట్ అవుతుందనేటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. ఇక జూలై 3న ప్రేక్షకులకు ముందుకు రానుంది, అంటే రేపే కదా. సో మరి ఈ వీకెండ్ లో కొత్త అనుభూతి కావాలంటే ఈ సినిమాపై మాత్రం ఓ కన్నేయండి, రైట్? సో వింటున్నటువంటి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం చెప్తూ ఉంటా. ఆర్జే వెంకితో మీరున్నారు, డబుల్ కమిటా వింటున్నారు, FM 101.95. ఇప్పుడైతే రంజిత్ పాడిన సూపర్ సాంగ్ ఆర్య 2 మూవీలోంచి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ సమయం 3:20:16 అయింది. ఫ్రెండ్స్, అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే మీకు ఇష్టమా? అయితే నాగబంధం మీకోసం వచ్చింది. విరాట్ కజా అండ్ నభా నటేష్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు ఇందులో. సో రహస్య నిధి కోసం జరిగేటువంటి ఒక సాహస యాత్ర చుట్టూ స్టోరీ తిరుగుతుందట. సో పురాణాలు, మిస్టరీ, యాక్షన్ అంశాలు కలిసినటువంటి ఒక కథగా ప్రచారం జరుగుతుంది ఈ మూవీ. పోస్టర్లు చూస్తే మాత్రం భారీ విజువల్ ట్రీట్ అయితే కనిపిస్తుంది. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు మూవీ ఇండస్ట్రీ వర్గాలు. సో జూలై 3న అంటే రేపే థియేటర్లోకి ఈ సినిమా అడుగుపెడుతోంది. సో మరి ఈ వారం సస్పెన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, నాగబంధం మూవీ. సో రేపు థియేటర్లోకి రాబోతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. వింటున్నప్పుడు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఇప్పుడైతే బాహుబలి సినిమాలోంచి కార్తీక్ దామిని పాడినటువంటి ఈ శుభ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
3: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9
1: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. దగ్గర సూపర్ సాంగ్ విన్నారు. కొదమసింహం సినిమా నుంచి మనో అండ్ చిత్రప అనేటువంటి సూపర్ ట్రాక్ విన్నారు. మరి మనమున్నాం డబుల్ కమిటాలో ఆర్జే వెంకీతో, మీరున్నారు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. సో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫ్యాంటసీ ఎంటర్టైనర్పై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. విఎఫ్ఎక్స్, ఫ్యాంటసీ ప్రపంచం, యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణలుగా చెబుతున్నారు. ఇక పాటలు, పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. సో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని అయితే సమాచారం ఉంది. సో తెలుగు ప్రేక్షకులకు కొత్త విజువల్ అనుభూతి ఇవ్వాలని టీం లక్ష్యంగా పెట్టుకుందట. సో మరి మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ కదా ఇది. సో మరి మన శంకర వరప్రసాద్ గారుతో టాలీవుడ్లో రీజనల్గా భారీ హిట్ని తాను సెట్ చేసిన సంగతి అయితే తెలిసిందే. సో మరి దీనికంటే ముందే రావాల్సినటువంటి అవైటెడ్ ఫాంటసీ వండర్ మూవీ ఈ విశ్వంభర. సో దీనికి రిలీజ్ కోసం అయితే అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. సో మరి యువ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించినటువంటి ఈ సినిమా విడుదల తేదీ ఎటకెలకైతే ఇప్పుడు లాక్ అయినట్టుగా కన్ఫర్మ్ అయితే అయ్యిందట. సో మరి ఈ మెగా ఫ్యాంటసీ వండర్ని అనుకున్నట్టే దసరా బరిలో నిలుపుతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యిందట. మరి అక్టోబర్ 16th దసరా కానుకగా థియేటర్స్లో రిలీజ్ చేయడం అని అనుకుంటున్నారట. సో మరి చూద్దాం. ఇక దీనిపై అధికారిక అనౌన్స్మెంట్ అయితే ఒకటి మేకర్స్ నుంచి రానుంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహిస్తున్నారు. సో మరి చూద్దాం విశ్వంభర మూవీ. సో రిలీజ్ డేటు ఎప్పుడున్నా ఏదున్నా కానీ దాంట్లో హైప్ మాత్రం బాగా క్రియేట్ అయింది. ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మనం కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటి ముఠామేశ్రీ సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరే
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహ
1: ఒగ్గు కథల మేళవింపు
2: పేరిణి నిత్య వీరత్వం
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం
2: నిర్మల్ కళల అందం
1: సకినాల రుచులు
2: సర్వపిండి సాంప్రదాయం.

0: సంప్రదాయం.
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
0: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
0: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
0: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. డబుల్ కమిటాలో మీరున్నారు, రైట్? మరి నేచురల్ స్టార్ నాని అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో శ్రీకాంత్ ఓదేలా డైరెక్షన్లో రూపొందినటువంటి ద ప్యారడైజ్ ప్రస్తుతమైతే షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మేకర్స్ ఇప్పటికే 100 రోజుల షూటింగ్ పూర్తి చేసినట్టుగా కూడా అనౌన్స్ చేశారు. సినిమా గురించి వస్తున్నటువంటి పుకార్లను అయితే టీం అయితే ఖండించిందండి. సో భారీ యాక్షన్ ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా రానుందని అయితే అలా న్యూస్ అయితే వండర్ అవుతుంది. మరి నాని కెరీర్లో మరో స్పెషల్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం అయితే అభిమానుల్లో ఉందట. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది, నేచురల్ స్టార్ కదా నాని, మరి ఎలా చేయబోతున్నాడు ఏంటి అనడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులందరూ. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మాత్రం. సో మరి ఆ భారీ అంచనాలను బీట్ చేస్తూ మూవీ రాబోతుందా అనేటువంటి దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. చిత్ర అండ్ బృందం పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ ప్రియమైన నీకు సినిమాలోంచి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఇమ్రాన్ ప్రధానిని తన చర్యలుగా సంబోధించారు. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జులై 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నితిన్ నబీన్ రాజీనామా, రాజేంద్ర భారతి అనర్హత, యోగేష్ భాయ్ పటేల్ మరణంతో ఈ 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. సామాజిక భద్రత కోడ్ 2020 అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజెట్లో ప్రచురితమవడంతో అధికారికంగా అమల్లోకొచ్చింది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. బోడుప్పల్లో భూపోరాటం చేస్తున్న తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, ఉద్యమకారులు మహిళలపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో VB జీరాంజీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు కూడా రాష్టంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాచి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. రక్షణ రంగంలో తొలి ఉమ్మడి ప్రాజెక్టుతో పాటు ఏఐ సాంకేతికతపై ఉమ్మడి విజన్ను ప్రకటించారు. పరస్పర విశ్వాసమే అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి అని పేర్కొన్న ప్రధానమంత్రి, జపాన్

0: अभी आप सुन रहे थे हमारा विशेष कार्यक्रम संदेश टू सोल्जर्स। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: స్టూడియో క్లాక్ సమయం 5 గంటలైంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గురుకుల టెండర్ల అవకతవకలు, అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న సవాళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని సంజయ్ జోషి చెప్పారు. రైతు భరోసా మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన అన్నదాత ఖాతాల్లో 1,330 కోట్ల రూపాయలను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 6,39,000 మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ నిబంధనలను సవరిస్తూ ఉద్యోగుల భవిష్యనిధి పథకం 2026ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్డ్రా చేయాలంటే ఖాతాలో కనీసం 25% బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి.

పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జూన్ 21న నిర్వహించిన పరీక్షా ఫలితాలను జులై 20లోపు విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. వాస్తవానికి పరీక్ష పూర్తయిన 45 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారని, అయితే ఈసారి విద్యార్థుల విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఉండేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఈ నెల 20లోపే ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. శ్రీలంక భారత్ మధ్య జరగనున్న 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసింది. మొదటి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. 2వ టెస్టు కొలంబోలోని సింఘలీ స్పోర్ట్స్ క్లబ్లో ఆగస్టు 23 నుంచి 27 మధ్య జరగనుంది. రాష్టంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు కూడా రాష్టంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ సమయం 5:03 30 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో ఉన్నారు, తాజా ట్యూన్స్ వింటున్నారు. ముందుగా అయితే సాయి అభయంకర్ అండ్ దీప్తి సురేష్ పాడినటువంటి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది డ్యూడ్ మూవీ నుంచి మీ అందరి కోసం. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, పెద్ది మూవీలోంచి ఇందాక సూపర్ హిట్ సాంగ్ విన్నారు. మరి మోహిత్ చౌహాన్ పాడినటువంటి పాట అది, బాలాజీ లిరిక్స్ అంచారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చినటువంటి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. మనం వింటున్నాం తాజా ట్యూన్స్ ఎఫ్ఎం 101.95.
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ సినిమా, ది స్పిరిట్ ఆఫ్ అవర్ ల్యాండ్ షైన్స్.
3: అండ్ ఎవ్రీ ఈవినింగ్ 8 to 9 తెలంగాణ brings that spirit alive on FM Rainbow 101.9. History,
2: art,
3: literature, tourism,
2: cinema,
3: culture, all woven together in one vibrant hour. Telanganam,
2: the voice of our home state.
4: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: FM Rainbow 101.9.

0: శుభం సాంగ్ అయితే విన్నారు కదా, మాస్ జాతరా సినిమాలోంచి ఇందాక ఆ పాట విన్నారు. రైట్, మరి స్టూడియో క్లబ్ సమయం 5:21:40 అయింది. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడైతే రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి విందాం.
1: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఇందాక బొబ్బిల్ రాజా మూవీ నుంచి సూపర్ హిట్ ట్రాక్ అయితే విన్నాం, రైట్? మరి ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో విన్నటువంటి పాట అది. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు, రైట్? ఇప్పుడు వినండి భీమ్ సిసిరిలియో అండ్ మధుప్రియ పాడినటువంటి పాట మన శంకర వరప్రసాద్ గారు మూవీలోంచి, ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: వింటున్నాడు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు నుండి మంగ్లీ పాడినటువంటి సూపర్ సాంగ్ మెకానిక్ రాకీ మూవీలోంచి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మేము స్టూడియో క్లాక్ సమయం 5:41:43 అయింది. రైట్, మరి ఇప్పుడు వినండి, రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. టిల్లు స్క్వేర్ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. శ్రీచరణ్ పాకాల అండ్ రామ్ మిర్యాల మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి పాట. ది స్టే ట్యూన్డ్.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: స్టూడియో క్లాక్ సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం కార్యక్రమంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు గురించి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోల్మాన్, EMRRC డైరెక్టర్, డాక్టర్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎలక్ట్రానిక్ మీడియా రీసోర్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థికి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు, ఏమేమి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలు మనకు తెలియజేస్తారు. నమస్కారం రవీంద్రనాథ్ సోలోమన్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఒక విద్యార్థి కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఫార్మల్ ఎడ్యుకేషన్కి దూరమై ఎలాగైనా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవాలనే దృక్పథంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అప్రోచ్ అయ్యారు, విద్యాభ్యాసానికి జాయిన్ అయి చదువుకుంటున్నారు. వారికి యూనివర్సిటీ తరఫున లభించే కలిగే అవకాశాల గురించి తెలియజేయండి.
1: తప్పకుండా అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరిన తర్వాత విద్యార్థులకు చదువుతో పాటు కొంత నైపుణ్యాన్ని కూడా వాళ్లకు వచ్చే విధంగా మా ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేసి ఉన్నామండి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మీకు మూడు రకాల జాబ్స్ ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ ఉంటాయి, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాయి, తర్వాత వొకేషనల్ ట్రేడ్స్ ఉంటాయి. ఈ మూడు సెక్టార్స్ని అడ్రస్ చేసేటట్టు మేము 3 డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుని ఉన్నామండి. ఫస్ట్ వైట్ కాలర్ జాబ్స్. ఈ వైట్ కాలర్ జాబ్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS అయాన్తో మాకు ఒక ఒప్పందం మేము త్వరలోనే ఏర్పరచుకోబడుతున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మాతో పాటు కూర్చొని కరికులం డిజైన్ చేస్తారు. అంటే ఇక్కడ మేమేం చేస్తామంటే ఫస్ట్ జాబ్ రోల్ ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ లేదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు. జాబ్ రోల్ ఐడెంటిఫై చేసి ఈ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్ ఏం అవసరమో ఇది మా కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తాం. రెండవది, టీచర్ చెప్పేది అకాడమిక్ సైడ్ ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేది అది ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఏ మిక్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఈజ్ దిస్ TCS అయాన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని డిజైన్ చేసిన కరికులం మా టీచర్స్ ద్వారా వాళ్ళ ఇండస్ట్రీ విజిట్తోని, వాళ్ళ ఆన్ జాబ్ ట్రైనింగ్తోని, వాళ్ళ ఇండస్ట్రీ అసైన్మెంట్స్తో ఇంటిగ్రేట్ చేసి ఆఫర్ చేసే ప్రోగ్రామ్ ఈజ్ TCS అయాన్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ టు అడ్రస్ ది వైట్ కాలర్ జాబ్స్ అండ్ ది స్కిల్ గ్యాప్స్ ఎగ్జిస్ట్. రెండవది బ్లూ కలర్ జాబ్స్. బ్లూ కాలర్ జాబ్స్ అంటే వీటికి అంత ఎక్సెప్షనల్ స్కిల్ అక్కర్లేదు, అండ్ అట్ ది సేమ్ టైం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అవసరం. వీళ్ళని ఇటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రీటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి, ఇది ఒక సెక్టార్ స్కిల్ కౌన్సిల్, వీళ్ళు రీటైలర్స్ డిఫరెంట్ రీటైలర్స్ ఆపరేటింగ్ విద్ ఇన్ తెలంగాణ వీళ్ళందరితో ఒక MOU వాళ్ళు ఏర్పడ్డారు. 56 డిఫరెంట్ రీటైలర్స్తోనే వాళ్ళకు ఒప్పందం ఉంది. అయితే అంబేద్కర్ యూనివర్సిటీ వీళ్ళతో ఒప్పందం చేసుకుంది. చేసుకొని ఈ రీటైల్ ఆర్గనైజేషన్స్లో ఏవేవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో ఈ జాబ్ వేకెన్సీస్ మా దగ్గర ఇప్పుడు పిల్లలు చూస్తే అండి, మాది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ 6 రోజులు రానక్కర్లేదు. స్టూడెంట్కి మేము ఓన్లీ సండేస్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తాం, మిగతా రోజు స్టడీ మెటీరియల్ ఇస్తే తను స్టడీ మెటీరియల్ నుంచి చదువుకుంటాడు. సో ఈ ఫ్రీ టైం ఏదైతే స్టూడెంట్కి ఉంటుందో ఈ ఫ్రీ టైము అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టే అవకాశం ఉంటుంది. అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ వల్ల స్టూడెంట్కి నష్టం, అటు సమాజానికి నష్టం. కాబట్టి వీళ్ళకు మేమేం చేసామంటే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్. వీళ్ళు ఈ ఆర్గనైజేషన్స్లో జాబ్ వేకెన్సీస్లో వాళ్ళ ఫ్రీ టైంలో పనిచేస్తూ, పనిచేసినందుకు గాను వాళ్ళకు స్టైఫండ్ ఈ ఆర్గనైజేషన్స్ ఇచ్చి, 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. ఈ 3 ఇయర్స్లో వాళ్ళకు కావలసిన స్కిల్స్
0: హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్
1: వస్తుంది వాళ్ళకు. అంటే అన్ప్రొడక్టివ్ కాకుండా హైలీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎంగేజ్.
0: విన్ విన్ సిచ్యువేషన్
1: ఫర్ ది స్టూడెంట్, ఫర్ ది ఇండస్ట్రీ. ఇక్కడ మాకు మధ్యలో అంబేద్కర్ యూనివర్సిటీ ఈజ్ ఓన్లీ ఫెలిసిటేట్. మాకు దీంట్లో డైరెక్ట్గా లాభం ఏమి లేదు, కానీ మా స్టూడెంట్స్కి బెనిఫిట్. సో ఈ హోలిస్టిక్ అప్రోచ్తోని

0: మేము వీళ్ళతో ఒప్పందం పెట్టుకొని స్టూడెంట్స్కి ఈ అవకాశాలు కలుగజేస్తూ ఉన్నామండి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ నేను మీకు చెప్పాను, వొకేషనల్ ట్రేడ్స్. ఇప్పుడు మా దగ్గర సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఒక సెంటర్ ఏర్పాటు చేశాం. ఈ సెంటర్ ద్వారా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్ అనే పోచంపల్లి విలేజ్లో ఉందండి. వీళ్ళతో మేము ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు యాజ్ ఏ యూనివర్సిటీ మా దగ్గర ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. వాళ్లకు ట్రేడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మెకానిక్ కానీ, లేకపోతే సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ కానీ, సీసీటీవీస్ కానీ, మొబైల్ రిపేర్స్ కానీ, వీటికన్నిటికీ కొంత ట్రైనింగ్ ఫెసిలిటీస్ అవసరం. మాదేమో యూనివర్సిటీ విచ్ ఇస్ ప్యూర్లీ అకాడమిక్. ఈ ప్రోగ్రామ్స్ ప్యూర్లీ కండక్ట్ చేసేది స్వామి రామానంద. సో మనం ఇద్దరం ఒకవేళ ఒక ఒప్పందానికి వస్తే మా స్టూడెంట్స్కి మేము ఈ అవకాశాలు ఎక్స్టెండ్ చేయగలుగుతాము. సో స్టూడెంట్ మా దగ్గర చదువుకుంటూనే, వీళ్ళ దగ్గర ఓన్లీ 3 మంత్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ 3 మంత్స్లో వాళ్ళు మొబైల్ రిపేర్ టెక్నీషియన్కి కావాల్సిన స్కిల్స్, ప్లంబర్కి కావాల్సిన స్కిల్స్, ఎలక్ట్రీషియన్కి కావాల్సిన స్కిల్స్, బైక్ మెకానిక్కి కావాల్సిన స్కిల్స్, టాలీ ప్యాకేజింగ్, ఇటువంటి స్కిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏమైపోతుందంటే, అలాంగ్ విత్ దర్ అకాడమిక్స్ దే ఆర్ గెయినింగ్ సమ్ క్వాలిటీ స్కిల్స్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ ప్రొవైడ్ దెమ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ గురించి అడగాల్సిన అవసరం ఉండదు. తనకు తానే తన కాలపైన నిలబడే శక్తి సామర్థ్యాన్ని మేము ప్రొవైడ్ చేసే అవకాశం ఇట్ ఇస్ త్రూ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్. ఇవన్నీ జనరల్ ప్రోగ్రామ్స్ అండి, జనరల్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. అలాంగ్ విత్ దట్ మా దగ్గర వీహబ్ అనేది ఒకటి మా క్యాంపస్లో ఉంది. వీహబ్ అంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, అది మా యూనివర్సిటీ ప్రెమిసెస్లోనే ఉంది. సో మా వీసీ గారు గంటా చక్రపాణి గారి ఆలోచన, ఈ వీహబ్ అనేది మన క్యాంపస్లోనే ఉంది, మరి మనం ఎందుకు వీహబ్తోని ఒక ఒప్పందానికి వచ్చి మన దగ్గర ఉన్న గర్ల్ స్టూడెంట్స్కి ఆంటర్ప్రెన్యూరల్ కేపబిలిటీస్ మనం ఎందుకు పెంపొందకూడదు, మనం ఎందుకు వాళ్ళకి ఇది ఇవ్వకూడదు అనే దాంతో ఈ వీహబ్ వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. దీన్ని మేము వీ ఎనేబుల్ ప్రోగ్రామ్ అంటాం. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే, 21st సెంచరీ స్కిల్స్ మా ఉమెన్ స్టూడెంట్స్కి మేము కలుగజేస్తాం. 21st సెంచరీ స్కిల్స్ ద్వారా దే కెన్ బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ టుమారో. ఇది ఒక 6 మంత్స్ కోర్స్. ఈ 6 మంత్స్ కోర్సులో కూడా మేము ఎట్లా డిజైన్ చేసామంటే అండి, 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్లో ఇది సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఎక్కడుంది. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, మీరు ఒక మంచి రేడియో ప్రోగ్రామ్ చేయవచ్చు, నేను ఒక క్లాస్ చెప్పొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. మరి మీలో ఏముంది అది బయటికి తీసుకురావడానికి సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేస్తాం. చేసి ఇదిగో నీకు ఈ ఏరియాలో నీ బ్రెయిన్ బాగా షార్ప్ ఉంది అని చెప్పేసి ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఆ ఏరియాలో ఏ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో అది ఒక కెరియర్ మ్యాపింగ్ చేస్తాం. కెరియర్ మ్యాపింగ్ చేసి కెరియర్ అవేర్నెస్ చేసి ఈ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి స్టూడెంట్కి మేము ఇస్తాం. ఇవన్నీ చేయడానికి ఎక్స్పర్ట్ మెంటర్స్ వస్తారండి, ఎక్స్పర్ట్ మెంటర్స్ ఫ్రమ్ వీహబ్. వీళ్ళు వచ్చి ఈ ఫస్ట్ మాడ్యూల్లో చేసేది ఇది, అంటే అసెస్మెంట్, సైకోమెట్రిక్ అసెస్మెంట్. అసెస్మెంట్ చేసిన తర్వాత సెకండ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ మంత్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను 6 మంత్స్,
1: 6 మంత్స్ ప్రోగ్రామ్.
0: ఫస్ట్ మంత్లో సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసి వాడి కెరియర్ ప్లాన్ అదంతా చేసిన తర్వాత, బిట్వీన్ ది సెకండ్ అండ్ ది థర్డ్ మంత్ వాళ్ళకు మేము ఏం చేస్తామంటే ఎక్స్పర్ట్ మాస్టర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ మ్యాప్డ్ దేర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, వీ హ్యావ్ మ్యాప్డ్ వేర్ దే ఆర్ హ్యావింగ్ ది ఎక్స్పర్టీస్. నౌ వీ విల్ ప్రొవైడ్ క్లాసెస్ ఈ పర్టికులర్ ఏరియాలో
1: మాస్టర్
0: ఫీల్డ్కి సంబంధించి మాస్టర్ క్లాసెస్ వాళ్ళకు ఇస్తాం. ఇది సెకండ్ మాడ్యూల్ అండి. తర్వాత థర్డ్ మాడ్యూల్, ఇది బిట్వీన్ 3 to 6 మంత్స్, ఇది ఇంటెన్సివ్ ఇండస్ట్రీ విజిట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో వాళ్ళకు కావాల్సిన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, కావాల్సిన థియరటికల్ నాలెడ్జ్ వచ్చింది. థియరటికల్ నాలెడ్జ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్, అది ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలంటే వాళ్ళకు మేము ఇండస్ట్రీ విజిట్స్ ఆర్గనైజ్ చేస్తాం అండ్ ఇంటర్న్షిప్స్ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇవన్నీ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 6 మంత్స్ ది స్టూడెంట్ విల్ హ్యావ్ ఆంటర్ప్రెన్యూరల్ ఎబిలిటీస్.

ఈ ఆంటర్ప్రీనర్ ఎబిలిటీస్ ఇవ్వడానికి వి ఎనేబుల్ హిమ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రీన్యూర్. అందుకనే ఈ ప్రోగ్రాం పేరు వి ఎనేబుల్ అని పెట్టామండి. అలాంగ్ విత్ దట్ మా దగ్గర ఒక యునిక్ ఫెలోషిప్ ఉందండి, ఆర్ రాదర్ దాన్ని స్కాలర్షిప్ అనొచ్చు, ఫెలోషిప్ అనొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ నిపుణ ఫెలోషిప్. నిపుణ అంటే నైపుణ్యం, ఆర్థికంగా, సామాజికంగా.

0: త్రూ దిస్ ఫెలోషిప్ ఇస్తాం వాళ్ళకు. దీంట్లో కూడా 50% ఉమెన్ ఉండేటట్టు చూస్తున్నాం. సో 5,000 స్కాలర్షిప్స్, అవుట్ ఆఫ్ విచ్ 50% ఆర్ గివెన్ ఓన్లీ టు ఉమెన్. సో దాట్ ఇప్పుడు ఏమన్నా వి ఎనేబుల్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ ఉమెన్, తక్కిన ప్రోగ్రామ్స్ ఓపెన్ ఫర్ ఆల్. సో వీళ్ళకు ఫండింగ్ కూడా మేమే చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక హోలిస్టిక్ వే ఇన్ విచ్ వీ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇవండి మా దగ్గర యూనివర్సిటీలో జరిగే ప్రోగ్రామ్స్.
1: బాగుంది రవీంద్రనాథ్ గారు, మీరు అన్నట్టు ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్న ఒక టెక్నికల్ యూనివర్సిటీ, ఐఐటీస్ కావచ్చు, బిట్స్ ప్లాన్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, అన్నమల యూనివర్సిటీ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏ స్థాయిలో వాళ్ళ స్టూడెంట్స్కి చివరి 6 నెలలు అది ప్రాక్టీస్ స్కూల్ అని కానీ ఇంటర్న్షిప్ కానీ బయటికి ఇండస్ట్రీకి పంపిస్తూ ఉంటారు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కోసం, దానికి ధీటుగా మన బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి మీరు ఇస్తున్న ఇండస్ట్రీతో పరిచయాలు, టైఅప్ కావచ్చు, బీట్ ఇన్ వైట్ కలర్ ఆర్ బ్లూ కలర్ వొకేషనల్ కేటగిరీస్లో, అలాగే వి ఎనేబుల్ మహిళా విద్యార్థులకు ఏదైతే ఆంటర్ప్రినర్షిప్ వైపు కల్పించే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చివరిగా మా శ్రోతలకు మీ సలహాలు, సూచనలు ఈ అవకాశాన్ని మరింత అందిపుచ్చుకోవడానికి ఏం చెప్పదలుచుకున్నారు?
0: మీకు అవకాశాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ అవకాశాలు తీసుకునేది మీరు. మీరు మీ టైంని ఏ రకంగా ఇప్పుడు యూజ్ చేస్తారో మీ లైఫ్ టైం డిసైడ్ చేస్తుంది. అది ఈ 1 ఇయర్, ఈ 2 ఇయర్స్ నేను కష్టపడితే నేను వచ్చే 30-40 ఇయర్స్ సుఖంగా ఉంటానని మీరు అనుకుంటే, ఈ యాటిట్యూడ్ మీలో డెవలప్ చేసి ఉంటే, మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మేమే మీకు ఎర్న్ వాల్యూ లెర్న్ స్కీమ్ ఇస్తున్నాం, మేమే మీకు ఫెలోషిప్స్ ఇస్తున్నాం. చూడండి, అవకాశాలు అనేటివి ఊరికనే రావు, దానికి మీ ఎంతు కృషి మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను ఊరికనే 6 బయట కూర్చొని టైంపాస్ చేస్తాను అనుకుంటారా? లేకపోతే నాకు ఇచ్చే అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని నేను నా లైఫ్ని నేను డెవలప్ చేసుకుంటాను, నా కెరియర్, నా ఫ్యూచర్ నేను షేప్ చేసుకుంటాను అని మీరు అనుకుంటారా? అది మీపైన ఉంటుంది. సో మీకు కావాల్సిన అవకాశాలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ అవకాశాలు తీసుకునేది మీరు. కాబట్టి ఈ యాటిట్యూడ్నల్ చేంజ్ మీలో వస్తే అది మీకు మంచిది, మీ ఇంట్లో వాళ్ళకు మంచిది, సొసైటీకి కూడా మంచిది, అందరికీ మంచిది. సో ఆన్ దిస్ పాజిటివ్ నోట్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీ గురించి ఉంది, మీ యూనివర్సిటీ, కాబట్టి ఈ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి.
1: ప్రొఫెసర్ గారు చెప్పినట్టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్తున్న అవకాశాన్ని మరింతగా సద్వినియోగం చేసుకొని అందరూ అవకాశాల తారుకు లాభాలు పొంది కుటుంబ పరంగా, సామాజిక పరంగా, దేశం పరంగా అందరం కలిసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలోమన్ గారు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమాన్ గారు, ఈఎంఆర్ఆర్సి డైరెక్టర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ వై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:02 అయితే అయిపోయింది. ఎస్, మనం జెన్ జీ యువ ప్రోగ్రాంలో ఉన్నాం. అస్సలు ఈ జూలై మంత్కున్న క్రేజ్ చూస్తుంటే మత్తిపోతోంది కదా. ఒక మంత్ పేరు మీద, అంటే ఒక మంత్ వెనకాల ఇన్ని సాంగ్స్ ఉన్నాయా మన టాలీవుడ్లో అనిపిస్తోంది డిఫరెంట్ రీల్స్ చూస్తుంటే. సో డెఫినెట్లీ జూలై వెనకాల ఉన్న ఈ బసీ సాంగ్స్ని వింటూ మనం మన షోని స్టార్ట్ చేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: FM Rainbow 101.9.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:20 మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో జెన్ జీ యువ ప్రోగ్రాంలో ఇప్పటివరకు అయితే ఎస్ జులై మంత్ గురించి బజ్ అవుతున్న సూపర్ ట్రాక్స్ అయితే వినేసాం. ఇప్పుడైతే మనం జెన్ జీ యువ టాపిక్లోకి వచ్చేసేద్దాం. సో ఇవాళ జెన్ జీ యువ టాపిక్ ఏంటి అంటే, మీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు, మీరా లేక ఇతరుల అభిప్రాయాల? ఈ విషయం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్ని నిర్ణయాలు మీకోసం మీరు తీసుకుంటున్నారు? మీరేదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదా మీకోసమే మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఇదైతే నాకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్ అని అనిపిస్తోంది. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో మనం ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా సంభాషణ చేసుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: సిజిఎస్టి హైదరాబాద్ జోన్ వారు ఈ జూలై 1వ తేదీన 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జూన్ 16 నుండి 30 వరకు జిఎస్టి పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిఎస్టి కాన్క్లేవ్, నుక్కడ్ నాటక వంటి అవగాహన కార్యక్రమాలు, ఇంకా జిఎస్టి గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీ దగ్గరలోని జిఎస్టి ఆఫీస్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించగలరు. జారీ చేయవారు సిజిఎస్టి హైదరాబాద్ జోన్.
1: FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. 6:30 నుండి రేడియోలో ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్రికెట్ 2026 లండన్ నుండి ప్రత్యక్ష కమెంటరీ వింటారు, బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:42 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందామని ఇందాకే అన్నాను కదా, అదే మీ జీవితాన్ని ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుంది, మీరా లేదా ఇతరుల అభిప్రాయాల. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామని ఇందాకే చెప్పాను కదా. ఎందుకు అంటే ఇప్పుడు మనమున్న టైంలో సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఎవరో విదేశాల్లో, ఎవరో లగ్జరీ కార్స్లో తిరగడం, ఎవరో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండడం, ఎవరిదో పెళ్ళి, ఎవరో ట్రిప్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. వీటిని చూడడం తప్పు కాదు, కానీ వారి జీవితాన్ని చూస్తూ మన జీవితాన్ని చిన్నదిగా భావించడం తప్పు. మన ప్రయాణాన్ని వదిలేసి వారి గమ్యం వెంబడి వెళ్తూ వారి గమ్యాన్ని మనం ఎక్కువ గమనించడం ఎక్కడో చిన్న తప్పు. ఎందుకు అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రతి మనిషి జీవితానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. అది ఎలా అంటే, మామిడి చెట్టు 2 సంవత్సరాలు పడుతుంది కాయలు ఇవ్వడానికి, అదే కొబ్బరి చెట్టుకు 10 సంవత్సరాలు పడుతుంది దాని పంటను ఇవ్వడానికి. అంటే ఇక్కడెక్కడన్నా కొబ్బరి చెట్టు ఓడిపోయిందా? కాదు కదా. ప్రతి జీవితం ఒక సమయానికి వికసిస్తుంది, ఒక సమయంలో ఆ జీవితం యొక్క ఆ అందం బయటకు వస్తుంది. సో తొందరపాటు వల్ల లేదా ఇంతలోనే కంపారిజన్స్ వల్ల మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలైంది సరిగ్గా. ఎస్, హలో రెయిన్బో టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మన హలో రెయిన్బోలో ఎవ్రీడే డిఫరెంట్ యూనిక్ టాపిక్స్ మీద మనం లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అయితే మాట్లాడతాం మన అందరు లిజనర్స్ తోటి. సో ఇవాల్టి హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణనిచ్చిన వ్యక్తి ఎవరు అండ్ ఎందుకు? సో దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ హలో రెయిన్బో ఫర్ టుడే. సో ఇవాళ హలో రెయిన్బో కాల్ చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030 0402323 4821 and 0402970 4715. నేను ఇంకొకసారి టాపిక్ రిపీట్ చేస్తాను, మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణనిచ్చిన వ్యక్తి ఎవరు అండ్ అది ఎందుకు? సో దిస్ ఇస్ ద టాపిక్. సో ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: అమ్మా సత్య, నేను రమణయ్యమ్మా.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నానమ్మా.
0: సూపర్ అండి, సూపర్.
1: మీరు కూడా అలాగే ఉండాలని భగవంతుడి కోరుకుంటాను.
0: థ్యాంక్ యూ రమణయ్య గారు.
1: జీవితం అంటే అంతే, అందరూ ఒకరికొకరు అందరం బాగుంటాం కోరుకుంటే అదే బాగుంటుంది.
0: కరెక్ట్ కరెక్ట్, అదే ఆనందం. యాక్చువల్లీ
1: అదే ఆనందం, జీవితమే ఒక గారడి.
0: సూపర్ అండి, బాగా చెప్పారు.
1: అదేమ్మా, సరే సంతోషం. అయితే నా జీవితంలో నాకు ప్రేరణ ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మా అన్నయ్య.
0: ఓకే.
1: నేను మా ఫాదర్ ను, నేను 4 ఇయర్స్ చెప్తే నా మా ఫాదర్ ను కోల్పోయినా.
0: వెరీ సారీ అండి.
1: నేను మా ఫాదర్ ను చూడలేదు. తర్వాత ఆయన, తర్వాత మా అన్నగారు నాకంటే 13 సంవత్సరాలు పెద్ద.

0: ఆయన చింత చిన్న పిల్లలము నాకు నాకు తర్వాత నాలుగు నెలల పాప కూడా ఉండింది. అందరినీ కూడా ఆయన ఏం చేశారంటే ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు, అదే 9th క్లాస్ చదివేటప్పుడు మా ఫాదర్ చనిపోతే ఆయన వచ్చేసి కంప్లీట్ గా తన జీవితాన్ని వదులుకుని కంప్లీట్ గా మా అందరి కోసము అన్ని త్యాగం చేసుకుని నాకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మ్యారేజ్ అయితే కూడా భార్య చనిపోతే 42 ఏళ్ళకి భార్య చనిపోతే కూడా మళ్ళీ పునర్వివాహం ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చేసుకోకుండా నా పిల్లలు నా మరదలు నా తమ్ముడు నా పిల్లలు అని చెప్పేసి మమ్మల్ని ఎంతో ప్రేరణ చేసి మమ్మల్ని బాగా నిలబెట్టినాడు.
1: గ్రేట్ అండి, గ్రేట్.
0: నిలబెట్టినాడు ఆయన. ఆయన జీవితం అంతా కూడా మా కోసమే త్యాగం చేసినాడు.
1: గ్రేట్ అండి.
0: కాబట్టి మా అమ్మ ఉన్ని కానీ మా అమ్మ ఎట్లన్నా కొంచెం అప్పుడు ఆ కాలంలో లేడీస్ కొంచెం ఎక్కువ పని చేసేవాళ్ళే కానీ ఆలోచనలు చేసేవాళ్ళు తక్కువ కదమ్మా
1: ఆ టైంలో. అవును,
0: ఆ టైంలో. ఇప్పుడంటే రాకెట్ విమానాలు విమానాలు కానీ చంద్రగ్రహణానికి కూడా పోయిస్తున్నారు, అప్పుడు లేరు కదా. కాబట్టి అప్పుడు ఆయన మాకు అన్ని విధాలా ఆయన రాజకీయంగా ఎదిగినాడు, తర్వాత అన్ని రంగాల్లో ఎదిగినాడు అనమాట. నాకు మంచి పేరు తెచ్చి మా విలేజ్ లో మంచి పేరు తెచ్చి పెట్టిన దానికి ఆయన ఆయనే నా యొక్క ఆదర్శము, ఆయనే నా యొక్క జీవితాన్ని ప్రేరణ చేసినటువంటి ఆయనే. ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలరా, ధైర్యంగా ఉండాలరా, భయపడకూడదు అని చెప్పేసి అనేవాడు అనమాట. ఇంటి ఆయన చుట్టారు 10 మంది చుట్టుకున్నా కూడా లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడినాడు.
1: గ్రేట్ అండి, ఆయన చాలా గ్రేట్. అండ్ ఆయన గురించి మీరు చెప్పింది కూడా చాలా అద్భుతంగా చెప్పారు.
0: ఆయన చేశాడు కాబట్టి నన్ను నేను ఆ విధంగా ఆయన అడుగుదారులో నేను నడుచుకుంటా ఉంటా.
1: నైస్ అండి, వెరీ నైస్ టు నో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి రమణయ్య గారు. ఎస్, సో ఇవాళ టాపిక్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, మీకైతే క్లియర్గా అర్థమై ఉంటుంది. రమణయ్య గారి బ్యూటిఫుల్ టాక్ తర్వాత, మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణనిచ్చిన వ్యక్తి ఎవరు అండ్ అది ఎందుకు? సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, ఈ సూపర్ సాంగ్. తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:10 అయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. హలో రెయిన్బోలో ఇవాళ టాపిక్ ఏంటంటే, మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణనిచ్చిన వ్యక్తి ఎవరు అండ్ అది ఎందుకు అని. సో కాలర్ ఇది లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
1: హలో, నమస్కారం సత్య గారు.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నామా, ఫ్రమ్ బెంగళూరు నుంచి.
0: నమస్కారం ప్రభాకర్ రావు గారు, ఎలా ఉన్నారండి?
1: బానే ఉన్నామ్మా. గుడ్, ఎలా ఉన్నారు?
0: నైస్ అండి, గుడ్,
1: వెరీ గుడ్. ఆ భగవంతుడి దయ వల్ల అందరం బాగుండాలంటే కోరిక.
0: ఎస్,
1: మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఎందుకంటే మీ మాటలతో మమ్మల్ని చైతన్యపరుస్తుంటారు అన్నమాట.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసాము ప్రేరణ కలిగించిన వ్యక్తి. అసలు యాక్చువల్ గా నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఒక వ్యక్తి ఉంటాడు వెనకాతల.
0: అవును, కరెక్ట్.
1: ప్రతి మనిషికి, ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా. అలాగే నా విషయంలో కూడా మహమ్మద్ జియా ఉల్హక్ గారు అని చెప్పని మన హైదరాబాద్ జియాగూడలో ఉంటారు ఆయన. ఏదో సందర్భంలో బాలనగర్లో కలిశాం.
0: ఓకే,
1: కలిస్తే ఆయన చెప్పాడు నన్ను, మరి ఆయనకి ఎలా అనిపించింది, ఆ భగవంతుడి రూపంలో వచ్చాడేమో నాకైతే అనిపించింది. బాబు నువ్వు బానే ఉన్నావు, పలానా దగ్గర ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళు అప్లై చెయ్యి అన్నాడు. అప్లై చేశాను, ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళాను.
0: ఓకే,
1: వెళ్తే ఆ రోజు సక్సెస్ కాలేదు. సరే, వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి చెప్పాను, మనకి ఎవరిస్తాడు ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అది కూడా.
0: ఓకే
1: అన్నప్పుడు, లేదు బాబు మళ్ళీ 2 డేస్ తర్వాత ఉంది, నువ్వు కంపల్సరీ వెళ్ళు, ఇది నేను చెప్తున్నా కానీ చెప్పాను. ఆయన పుషింగ్ చేసి ధైర్యం ఇచ్చి నా జేబులో ఒక 100 రూపాయలు పెట్టాడు, మా బస్ ఛార్జీలకి నీకు అవసరం ఉంటాయి అని చెప్పాను. అంతటి మహానుభావులు ఎవరు దొరుకుతారు నాకు అసలు.
0: గ్రేట్, గొప్ప.
1: నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ పాస్ అయిపోయాను. పాస్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చేసింది.
0: నైస్.
1: ఈ రోజుకి నా కుటుంబం పోషణ ఆయన ద్వారానే కదమ్మా.
0: అంతే కదండి,
1: నాకు ఎంత పెన్షన్ వస్తున్నది. అందుకు ఆయన ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ భగవంతుడు శుభ్రంగా ఉంటాడని చెప్పని కోరుకుంటున్నానమ్మా. కోలేటి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.

ఎస్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక చిన్న సలహా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఆ నిమిషంలో అరే నేనేముంది అందరికీ తెలిసిందే కదా చెప్పాను అని అనుకోవచ్చు, కానీ అది వాళ్ళకి తెలియదేమో కదా, వాళ్ళ లైఫ్నే మార్చే ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: Bro, did you know there's a theatre fest at Dravindra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:19 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో మన కాలర్స్తో మాట్లాడుతూ. ఇంకొకసారి టాపిక్ ఆఫ్ ద డే అయితే రిపీట్ చేస్తాను. మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు, మీకు ప్రేరణగా అనిపించిన ఆ వ్యక్తి ఎవరు అండ్ ఎందుకు అనేది వాళ్ళ టాపిక్. మీకు కూడా మాట్లాడాలనిపిస్తే మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నెంబర్స్ పై మా నెంబర్ 0402323003004023234821 అండ్ 0402970 4715. సో ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
4: హలో, నమస్తే అండి. బాగున్నారా?
3: నమస్తే అండి, సూపర్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీ పేరు?
4: మంగా భాస్కర్
3: గారు.
4: అయితే ఫస్ట్ వన్ ఇస్ బెస్ట్ వన్ అంటారు. ఏదైనా చిన్నప్పుడువే బాగుంటాయండి, అంటే గుర్తుండిపోతాయి, మన మనసులో అట్టుకుపోతాయి కదా. అప్పుడు చిన్నప్పుడు ప్రావర్బ్స్ చదువుతాం, అలాంటివన్నీ కూడా మన మైండ్ లో ఉండిపోతాయి. అలాగే ముఖ్యంగా పేరెంట్స్ అండి, రోల్ మోడల్స్ అంటే మన పేరెంట్సే. వాళ్ళని చూసి నేర్చుకుంటాం కదా.
3: అవును,
4: మా ఫాదర్, మా హార్డ్ వర్కర్, మా నాన్నగారు, మా అమ్మగారు అంటే ఏదున్నా ఒకరికి సాయం చేయాలి. ఇంత కొంచెం ఉన్నా కూడా చేతిలో అది వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. అది ముఖ్యంగా చెప్పేవాళ్ళండి. కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళకి అనిపిస్తే దానం చేయండి, అంతేగాని అన్ని బాగున్నోళ్ళకి అవసరం లేదు, ఉన్న దాంట్లో సాయం చేయాలి. తర్వాత వీలైనంత వరకు అందరినీ కలవాలి, పలకరించాలి. అవి చాలా నేర్చుకున్నాం మా మదర్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది లైఫ్ లో ఏ పెద్దవాళ్ళం అయ్యాక అప్పుడు ఎందుకు చెప్పారా అని. ఎందుకంటే రిలేషన్షిప్ బాగుండాలంటే మనం అందరితో మాట్లాడుకోవాలి కదండి.
3: కరెక్ట్,
4: అది కంటిన్యూ చేయాలి.
3: కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం.
4: ఇప్పుడు మేము మీతో మాట్లాడుతున్నాం కాబట్టి ఇంత మనం చూసుకోకపోయినా ఇంత అటాచ్మెంట్ అయింది. ఇప్పుడు అవతల వాళ్ళే ఫోన్ చేయాలి, అవతల వాళ్ళే మాట్లాడాలి కాకుండా మనకు వీలైనంత వరకు మాట్లాడాలి, హెల్ప్ చేయాలండి.
3: సూపర్ అండి,
4: నేను పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటానండి.
3: చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మంగా భాస్కర్ గారు ఫర్ కాలింగ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో లైఫ్లో ప్రేరణ ఎవరు అని అంటే, నా లైఫ్లో మంగా భాస్కర్ గారు స్టార్ట్ ఆఫ్ చేసినట్టు, ఎస్, పేరెంట్స్ విల్ బీ ద కీ రోల్. అండ్ నా విషయంలో నేను కొంచెం ఏమో దేవుడు కొంచెం ఎక్కువ బ్లెస్ చేశాడేమో నన్ను అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక అమ్మాయిని నేను. సో నాకు పేరెంట్స్ అంటే అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, నలుగురు. సో నా పిల్లర్స్ అయితే వీళ్ళు నలుగురే. సో దే ఆర్ ద బెస్ట్ మోటివేటర్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ ద గ్రేట్ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్. సో ఇలా మీకు కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ పంచుకుంటున్నప్పుడు నిజంగా ఆ ఆనందం రెట్టింపు అవుతుందండి. అందుకే మనం ఇలాంటి టాపిక్స్ తీసుకొని వస్తాం మన రెయిన్బోలో. సో మీకు కాల్ చేసి మాట్లాడాలనిపిస్తే మీరు మాకు కాల్ చేయొచ్చు ఆన్ 0402323003004023234821 అండ్ 0402970 4715. ఇప్పుడైతే సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఓ సూపర్ సాంగ్, తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. సో

0: FM Rainbow 101.9.
1: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:28 మనం ఉన్నాం హలో రెయిన్బోలో మన కాలర్స్తో మాట్లాడుకుంటూ అండ్ చక్కటి పాటలు వింటూ. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో
3: సంధ్యా, వందనం అండి. సత్య గారు
2: హలో, నమస్తే అండి. మీ పేరండి?
3: మురళి అండి.
2: మురళి గారు, ఎస్ చెప్పండి. టాపిక్ విన్నారా?
3: విన్నాను, విన్నానండి.
2: ఓకే.
3: యాక్చువల్గా మా మదరు ఫాదరు చిన్నప్పటి నుంచి మంచి సంస్కారాలు నేర్పి పెంచారండి, చదివించారు. ఇంకోటి ఏంటంటే వ్యాపారం నేర్పాడు మా నాన్న. వ్యాపారం చేసుకుంటూ ఉన్న కొద్ది మ్యారేజ్ అయింది, అంత అయింది. మిడిల్ ఏజ్ వచ్చేసరికి నాకు విజన్ పోయిందండి. ఆర్పి వల్ల, ఆర్పి అనే వల్ల ఐ లాస్ట్ మై విజన్.
2: అయ్యో,
3: సో ఆ సమయంలో చాలా కృంగిపోయినా. అప్పటికి మా నాన్న వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇంకా వేరే రకంగా మన మనోధైర్యం వేరే
2: ఉంటుంది.
3: వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు, చిన్నవాళ్ళు, భార్య, నా భార్య, నా పిల్లలు నాకు ఆ ధైర్యాన్ని, ఆ ప్రేరణ ఇచ్చారు. నేను బాగా డిస్టర్బెన్స్ లో ఉండుంటి. దాని తర్వాత నాకు, ఎందుకంటే నువ్వు ఎట్లాగో వ్యాపారం చేసినావు, ఎందుకు గురించి నువ్వు కమ్యూనిటీస్ కానీ ఉన్న జాగాలో చేసుకోవచ్చు కదా అని చెప్పి నా కూతురు, నా భార్య, నా పిల్లలు నాకు ఆ ప్రేరణ ఇచ్చి, ఆ ధైర్యాన్ని ఇచ్చి ఇప్పటికి ఇలా నేను ఉన్నాను, మాట్లాడుతున్నానంటే వాళ్ళదే ఆ ధైర్యం గానీ,
2: గ్రేట్ అండి. బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ వాళ్ళకైతే. గ్రేట్,
3: అంతేనండి.
2: సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండి మురళి గారు, ఎస్, లైఫ్ ఎప్పుడు ఏ సర్ప్రైజ్ ఇస్తుందో, ఏ టర్న్ ఇస్తుందో తెలీదు. కానీ మన పక్కనున్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి సమయాన్నైనా ఎదుర్కోవచ్చు కదా. సూపర్గా చెప్పారు మురళి గారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో,
4: హలో,
2: నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు?
4: మేడం మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మేడం.
2: ఓకే అండి, మీ పేరండి?
4: సతీష్ మేడం.
2: సతీష్ గారు
4: మేడం, మాకు ఈ రెయిన్బో గత 7 సంవత్సరాల నుంచి కంటే ఎక్కువ, ఒక ఆఫ్టర్ 10 ఇయర్ అంటే మీలో ఒక 10 సంవత్సరాల నుంచి వింటున్నా మేడం. ఈ మధ్య కాలంలోనే మాకు కోవిడ్ కాలం నుంచి కొద్దిగా కార్యక్రమాల్లో మార్పులు వచ్చాయి. కానీ మళ్ళీ మధ్య కాలంలో మంచిగా 78 ఫోర్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టడం, ఒక టాపిక్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మేడం.
2: నైస్ అండి, థ్యాంక్ యూ
4: మేడం. మాకు ఏంటంటే, మాకు ప్రేరణ మా డాడీ మేడం. ఎందుకంటే ఇప్పుడు మా డాడీ చాలా వరకు చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రీషియన్ కూడా నేను నేర్చుకున్నాను డాడీ దగ్గరే. ఇటు సైకిల్ పంచర్లు కానీ, బైక్ పంచర్స్ కానీ, లేకపోతే ఈ పిండి బిల్లు కూడా పెట్టుకున్నాం మేము గిర్ని. ఆ గిర్ని కూడా రిపేర్ కూడా నానే నేర్పించాడు. వ్యవసాయం కూడా మాకు కొంత ఉంటే అది వారసత్వంగా ఎవరు చేయట్లేదు, మేము 5 గ్రంథమ్మలైనా నేనే చేస్తున్నాను. గర్వంగా చెప్పుకోగలుగుతుంది. ఎందుకంటే మాకు మార్గదర్శి ఎవరంటే మా నాన్న అని చెప్పుకుంటా మేడం గర్వంగా.
2: సూపర్.
4: ఎక్కడైనా నేను ఇదే చెప్తాను, ఎందుకంటే మనకంటూ ఒక ప్రేరణగా ఉన్నారు మొదటి వ్యక్తి ఎవరంటే మా నాన్న, తర్వాత అమ్మ. ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్తా ఉంటారు. కాకపోతే ఇందులో ఏమైందంటే, కొంత మా నాన్న చెప్పింది వినకపోసారికి ఒక జాబ్ కూడా మిస్ అయిపోయాను నేను. సింగరింగ్ జాబ్ వచ్చింది నాకు. యా ఎందుకులే, అప్పుడు ఎలక్ట్రీషియన్ చేయమన్నాడు, చేయలేదు. చేయకుండా మామూలుగా ఇంటర్వ్యూ పోయేసరికి చూడని నా దురదృష్టం.

0: వచ్చేటప్పుడే పోస్టులు పడ్డాయి. నాతో చదువుకున్న వాళ్ళకు సింగరేంజ్ జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్కరు మంచి కారు గీరు అని హంగామా చేస్తున్నారు, అంత లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో వ్యవసాయం అంటూ ఇటు వృత్తిరీత్యా ఇక అన్ని చేసుకుంటూ నాకు గుడ్ లైఫ్. కాకపోతే ఏంటంటే మనం కూడా కొన్ని వినాలి, చెప్పేది ఏమిటి వాళ్ళు అనుభవాలు, మొత్తం అనుభవాలు పుట్టన్నట్టు పెద్దలు, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. కాకపోతే ఏంటంటే కొన్ని మిస్ అయిపోవడం వల్ల కొన్ని నేను మిస్ అయ్యాను.
1: ఓకే,
0: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో. ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ వచ్చేసి మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణనిచ్చిన వ్యక్తి ఎవరు అండ్ ఎందుకు. సో మీకు కూడా మాట్లాడాలనిపిస్తుంది అని నాకు తెలుసు, అందుకే మా నెంబర్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: Yes, don't miss it.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 101.9 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:37 మనం హలో రెయిన్బోలో కాలర్స్ తోటి మాట్లాడేసేస్తున్నాం. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, నమస్తే అండి. సురేష్ కుమార్ గారు,
1: నమస్తే మేడం. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి టాపిక్ చాలా బాగుంది. జీవితంలో మనకి స్ఫూర్తి ఇచ్చినటువంటి వారు ఎవరు అనేటువంటిది చాలా మంచి టాపిక్. చాలా సంవత్సరాలుగా రెయిన్బో రేడియో కార్యక్రమాన్ని మేము వింటుంటాం. అయితే ఈ మధ్యలో కొంచెం అనివార్య కారణాల గ్యాప్ వచ్చింది, వినలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అయ్యాం. ఈ రోజే నేను రేడియో ఆన్ చేయడం జరిగింది. ఒక లక్కీగా మీ కాల్ కూడా కలిసింది, ధన్యవాదాలు.
0: నైస్ అండి.
1: అయితే మనం చూసినట్లయితే మన జీవితంలో మనకి స్ఫూర్తి ఇచ్చేవారు ఎవరు, అది టాపిక్. మనం చూసినట్లయితే ఇంతవరకు అందరూ మాట్లాడుతున్నారు మన జీవితంలో స్ఫూర్తి ఇచ్చిన వారు అమ్మ నాన్న తప్పనిసరిగా ఉంటారు కదా మనకి. ఎప్పుడు కూడా మనం ఎన్నంటే ఉంటారు, మనతోనే ఉంటారు. ఎప్పటికీ కూడా వాళ్ళని మర్చిపోలేము, అది మనం ఎప్పటికీ మనం అంగీకరించాల్సిన విషయం. అదే కాకుండా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, దీనిలో చూసినట్లయితే మనకి మన గురువు తప్పకుండా మనకి ఎప్పుడు కూడా స్ఫూర్తిప్రదాతగా ఉంటారు. అది నా జీవితంలో కూడా జరిగింది. మనం చూసినట్లయితే మనం తప్పు దాటలు నడుస్తున్నప్పుడు, లేకపోతే సమాజంలో ఒక మంచి బాటలు నడవాలంటే ఒక గురువు తప్పనిసరిగా ఉండాల్సిందే. అది మా గురువు గారు అమ్మిన శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ఆయన నేను ఒక సందర్భంలో దారిలో వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన పిలిచి మాట్లాడటము, అదే విధంగా ఇలా కాదు ఇలా ఉండని సమాజంలో అని చెప్పడము, ఒక మంచి వ్యక్తిగా ఒక అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక పౌరుడిగా, ముందు మనకి మనం ఉపయోగపడితే సమాజానికి ఉపయోగపడతాం కదా. అందుకోసం మనకి మనం ఉపయోగపడేలా, అదే విధంగా సమాజానికి ఉపయోగపడేలా, కుటుంబానికి ఉపయోగపడేలా ఆయన నన్ను తీర్చిదిద్దారు. ఆయన పేరు అమ్మిన శ్రీనివాసరాజు గారు. ఆయన మా తెలుగు టీచర్,
0: సూపర్
1: ఇంటర్మీడియట్. ఇప్పుడు ఆయన ఖమ్మం జిల్లా వాజేడు ప్రాంతంలోని జూనియర్ కాలేజ్ లో ఆయన అధ్యాపకులుగా పనిచేస్తారు.
0: సూపర్ అండి, గ్రేట్ గ్రేట్.
1: ఈ రెయిన్బో టీవీ వేదికగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మీకు కూడా శుభాకాంక్షలు. రెయిన్బో టీవీ, రెయిన్బో రేడియో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇతర వస్తున్నటువంటి రోజుల్లో ఇవ్వాలని.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. సో సారీ. హలో,
2: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సత్య గారు, శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు,
2: ఎలా ఉన్నారమ్మా?
0: సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు?
2: మేము కూడా బాగానే ఉన్నాము. తీసుకున్న టాపిక్ బాగుంది. నేను వర్క్ చేసేటప్పుడు డాక్టర్ సోమయాజులు గారు అని చెప్పి ఈస్ట్రమ్ విజయనగరం డాక్టరేట్ అయితే సక్సెస్ చేశారు. ఫ్రమ్ బాంబే. సో నేను పనిచేసే ఆర్గనైజేషన్ లో అంటే ఆయన ఉండేవారు. ఆయన కింద నేను వెళ్ళినప్పుడు సరేనండి మీరు రండి, ఇప్పుడు ఇంట్రెస్ అయిపోయాయి, మళ్ళీ అయ్యేటప్పుడు మిమ్మల్ని తీసుకుంటాను కంపల్సరిగా నేను వస్తే అని చెప్పారు. సో స్టార్ట్ అయింది అక్కడ నుంచి. రైట్ ఫ్రమ్ 90 ఆన్వర్డ్స్ ఐ జాయిన్ చేసాం. సో తప్పకుండా కదా 2010 వరకు కూడా బాగా ఒక 20 ఇయర్స్ ఆయన తోటి కలిసి పనిచేశాను. ఆయన బాస్ ఉండేవారు కాబట్టి తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఊరికి వెళ్ళినా కానీ అంటే ఈ సర్వేలు చేసేవాళ్ళం అనమాట, గవర్నమెంట్ సర్వీస్ అన్ని కూడా. సో ఇప్పుడు ఎయిడ్స్ అనుకోండి, అంగన్వాడీ వర్కర్స్ అనుకోండి, ఇవన్నీ దాని మీద గవర్నమెంట్ ప్లస్ సోషల్ సర్వీస్ కూడా చేసేవాళ్ళము. అలాగే అన్ని డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళేవాళ్ళం. సో దాంట్లో ఆయన నేను ఫస్ట్ ఆయన ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ మేము వైజాగ్ లో చేస్తున్నాము, ఆయన రాగానే పొద్దున్న రాగానే ఆయనకు నేను స్నానం గిన్నం చేసేసుకొని పూజ చేసుకొని ఆయనకు నేను నాకు చేసినటువంటి వర్క్ చూపించేవాడి అనమాట. అందరి ముందు ఆయన చెప్పేవాడు, చూడండి శ్రీనివాసరావు అంత పెద్ద మంచి అయినా కానీ ఆయన ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చూపించి చేస్తారు, మీరు ఎవరన్నా ఒక్కరన్నా చేస్తారని చెప్పి అందరు వాళ్ళేమో నన్ను ఇచ్చేవాడు మా కుర్రాడు. నాను అన్ని అట్లా చేస్తే ఎట్లా మాకు కూడా చేయాలి అధ్యాయ. సరే అట్లాగా బాగా మాది నడిచిందమ్మా. ఇప్పుడు ఆయన నవ్వు, ఆయన అన్ని ప్రవచనాలు చెప్పేస్తున్నారు. మన కాశీలోనే ఉంటున్నారు, ఈ మన యొక్క ప్రచార సమితి కోసం దాని గురించి ఆయన బాగా పాటుపడుతున్నారు. దేవుడి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తుంటారు ఆయన. అంటే ఆర్గనైజేషన్ నుంచి కొంచెం పక్కకు జరిగారు, జరిగి కూడా అన్ని

0: వర్క్ చేసుకుంటూ ప్రవచనాలు చేస్తున్నారు, కంపల్సరీగా కాశీలోనే ఉంటున్నారు. సో ఆయన ఎప్పుడు కూడా నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయనతో సజెషన్స్ తీసుకురండి, ఆయన చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు, ఇలా చేయండి రావు గారు, ఇలా చేయండి, ఇలా చేయండి అనుకుంటూ చెప్పి చేసుకుంటే బాగా అడ్వైజులు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. దాన్ని పాటించుకుంటూ ఆయనతో పాటు బాగా పనిచేస్తున్నానమ్మా. తర్వాత నేను బయటకు వచ్చేసాను, అట్లా మా కార్యక్రమాలు నడిచాయి. ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ టిల్ టుడే ఆల్సో ఐఎమ్ డీలింగ్ విత్ హిమ్. ఆయన ఎప్పుడైనా కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీ నాతో మాట్లాడతారు, చేస్తారు, మా ఇంటికి కూడా వస్తారు కావలిస్తే. అట్లాగా ఆయన ముందునే మాట్లాడారు, వస్తానండి తప్పకుండా వస్తాను మీ దగ్గరికి.
1: సూపర్ అండి, ఓకే అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
1: నరసింహారెడ్డి గారు, ఎస్, టాపిక్ విన్నారు కదండి?
2: విన్నాను మేడం. ఎలా ఉన్నారు మేడం మీరు?
1: సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా బాగున్నాను మేడం.
1: వెరీ నైస్ అండి.
2: మేడం నాకు 7th క్లాస్ నుంచి 10th వరకు మేడం మా హెచ్ఎం గారు మాకు స్కూల్లో మంచి ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడం, పొద్దున 4 గంటలకు లేవడం, హార్డ్ వర్క్ చేయడం, ఆయన మాకు చదువులో భక్తి పరంగా మరియు ఆరోగ్య పరంగా మంచిగా తీర్చిదిద్దండి మేడం. ఆయనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇంకోటి ఏంటంటే, రెండోది కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మా చిన్ననాన్న మేడం, మా ఇంట్లో మా చిన్ననాన్న జీవితం అంటే ఏంటంటే సరిగ్గా మాకు నేర్పించింది మేడం ఆయన. ఆయన బాటలను ఈరోజు నడుస్తూ మంచి అభివృద్ధిలో ఉండి మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళకు నా రుణపడి ఉంటా మేడం నేను.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
2: థ్యాంక్ యూ,
1: అద్భుతంగా మాట్లాడారు, థ్యాంక్ యూ అండి. మరో లాస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం ఇవాళ మన హలో రెయిన్బోలో. ఆ తర్వాత మీరు చక్కటి పాటలు వినేసేయచ్చు. హలో, సో సారీ లైన్ కట్ అయిపోయింది. హలో,
3: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి,
3: నా పేరు లక్ష్మణ్ కుమార్ అండి. థ్యాంక్ యూ 101.9 అండి.
1: ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: మనం చేసే ప్రతి పనులను గురువు కనిపిస్తూ ఉంటాడు అండి. ఆనా కష్టపడి చేస్తుంటే మనకి ప్రతి పనులను గురువు కనిపిస్తూ ఉంటారు. నాకు పనిచేయడంలో ఒక గురువు గారు అండి, నిజంగా గురువు గారు అని చెప్పలేను. నాకు ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఆయనే. ప్రజెంట్ ఆయన అమెరికాలో ఉన్నారు. సో ప్రతి రోజు నేను తలుచుకుంటూ ఉంటాను ఆయన్ని.
1: నైస్ అండి.
3: సో అలా ప్రతి పనిలోనూ మనకు ఒక గురువు కనిపిస్తూ ఉంటాడు, మన ఇష్టంతో చేసుకుంటూ ఉంటే. సో అలా అండి, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దాట్ ఈస్ అబౌట్ అవర్ హలో రెయిన్బో టుడే. ఎంతమంది కాలర్స్తో మాట్లాడాం కదా, ఎన్ని చక్కటి విషయాలు వింటూ మనం కూడా ఒక్కసారి మన లైఫ్లో ఏం జరిగింది అని ఆలోచించుకుంటూ కృతజ్ఞతను తెచ్చుకుంటూ మన లైఫ్లో ఎవరెవరు ఇంపాక్ట్ ఇచ్చారు, ఎవరెవరు ఇన్స్పైర్ చేశారు, ఎవరెవరు మనల్ని ప్రేరణింపేలాగా చేశారు, ప్రేరణను నింపారు, ఇలాంటి ఆలోచనలు మనందరికి కూడా ఈ మన హలో రెయిన్బోలో వచ్చాయని అనుకుంటూ ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్స్ వచ్చేస్తుంది మీకోసం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ హలో రెయిన్బో ఫర్ ద డే అండ్ కీప్ ఎంజాయింగ్ FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం, సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడమంటే కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదని పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. 28 రోజులుగాను 2.78 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. స్వామికి 708 గ్రాముల బంగారం, 3.1 కిలోల వెండిని భక్తులు సమర్పించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సివి ఆనంద్ సమీక్ష నిర్వహించారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, మున్సిపల్ రెవెన్యూ పరిధులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయ చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన ఒక నిందితుడు, నిజామాబాద్కు చెందిన మరో నిందితుడితో పాటు ఆభరణాలను దాచి సహకరించిన మహారాష్టకు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు రంగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ బ్లాక్స్ అలొకేషన్ రూల్స్ 2026 ద్వారా కీలక సంస్కరణ తెచ్చింది. వ్యాపార ప్రక్రియల సులభతరం కోసం ఇకపై పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను వాడుకునే ఆర్థిక వెసులుబాటును కేటాయింపుదారులకు కల్పించింది. అసాధారణ విజయాలను సాధించిన 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆసక్తి గలవారు ఈ నెల 31వ తేదీలోగా awards.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈ రాత్రి రౌండప్ 32 మ్యాచ్లో ఆస్ట్రియా జట్టుతో స్పెయిన్, క్రొయేషియాతో పోర్చుగల్, రేపు ఉదయం వాంకోవర్లో అల్జీరియాతో స్విట్జర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై 74,781 కోట్ల రూపాయల భారీ నష్టాలు చవిచూశాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ పాత క్రూడాయిల్నే ప్రాసెస్ చేస్తుండటం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:06. 8:06 అనగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా ఏం కార్యక్రమం రాబోతుంది అని. అదే మన తెలంగాణ. తెలంగాణ కార్యక్రమంలో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం ఇలాంటి బోల్డన్ని విషయాలు మన తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు మన తెలంగాణ కార్యక్రమంలో మన తెలంగాణకు గర్వకారణమైన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అద్భుతమైన కళాఖండం గురించి తెలుసుకుందాం. అదే రామప్ప దేవాలయం. ఒక్కసారి ఊహించండి, పచ్చని ప్రకృతి మధ్యలో ప్రశాంతమైన చెరువు ఒడ్డున 800 సంవత్సరాల కాలానికి సవాలు విసురుతూ నిలిచిన ఓ మహోన్నతమైన శిల్పకళా వైభవం. అదే మన రామప్ప దేవాలయం. ఈ ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. 2021లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది. ఈ గౌరవం పొందిన తెలంగాణలోని తొలి వారసత్వ కట్టడం మన రామప్ప దేవాలయమే. సో రామప్ప దేవాలయం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంతో అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive.
2: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
0: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
2: So, whether you are chilling at Tank Bund or shopping at Chaminar,
0: stay tuned,
2: stay bright.
0: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:18 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం

తెలంగాణ ప్రోగ్రాంలో, ఇవాళ్టి తెలంగాణ ప్రోగ్రాంలో మనం మన గొప్ప కళాఖండం అయిన రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సాధారణంగా దేవాలయాలకు రాజుల పేర్లు ఉంటాయి, కానీ ఈ ఆలయానికి దాన్ని నిర్మించిన శిల్పి పేరు రావడం చాలా అరుదైన విషయం. రామప్ప దేవాలయ ప్రధాన శిల్పి పేరు రామప్ప. ఆయన అసాధారణమైన ప్రతిభకు గుర్తించి ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అని పేరు పెట్టడం జరిగిందిట. ఇది మన భారతీయ శిల్పులకు లభించే అత్యున్నతమైన గౌరవాల్లో ఒకటనే చెప్పుకోవాలి. రామప్ప దేవాలయం ప్రత్యేకమైనది. ప్రత్యేకత అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని నిర్మించడంలో ఉపయోగించిన సాంకేతికత, పునాదుల్లో ఇసుకతో కూడిన ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతి, ఆ ఉపయోగించిన విధానం అండ్ వీటన్నిటి వల్లే భూకంపాలు వచ్చినా కూడా ఈ ఆలయానికి పెద్దగా నష్టం కలగలేదట. ఇంతటి ఇంజనీరింగ్ ప్రతిభను 800 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు చూపించారు అనంటే నిజంగా అది ఆశ్చర్యకరమైన విషయమే కదా, ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. అలాంటి రామప్ప దేవాలయం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 8:28 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. మన ఈనాటి తెలంగాణ ప్రోగ్రాంలో రామప్ప దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో రామప్ప దేవాలయంలో మరో విశేషమైన అంశం గురించి మాట్లాడుకోవాలి అంటే వాటి తేలికపాటి ఇటుకల గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఈ ఇటుకలను నీటిలో వేస్తే కొంతవరకు తేలుతాయట, అందుకే వీటిని తేలియాడే ఇటుకలు అని కూడా పిలుస్తారట. ఈ ఇటుకలకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఇటుకల వల్ల ఆలయం పైకప్పు బరువు తగ్గి నిర్మాణం మరింత బలంగా నిలిచేలా ఎంతో సహాయపడ్డాయి ఇటుకలు అంటారు. సో రామప్ప దేవాలయంలో నిర్మాణం గురించి, శిల్పి గురించి, అండ్ పేరెందుకు వచ్చింది అండ్ దాని నిర్మాణ శైలి గురించి మాట్లాడుకున్నాం కదా. అలాగే రామప్ప దేవాలయంలోని శిల్పాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 8:39 అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో తెలంగాణ ప్రోగ్రామ్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా మనం రామప్ప దేవాలయం గురించి అయితే ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు రామప్ప దేవాలయంలోని శిల్పాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాల్సిందే. రామప్ప దేవాలయంలోని శిల్పాలను గమనిస్తే ప్రతి రాయి మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుంది. నాట్య భంగిమలో ఉన్న మధునికలు, సంగీత వాయిద్యాలను వాయిస్తున్న కళాకారుడు, యుద్ధ దృశ్యాలు, జంతువుల ఆకృతులు, ప్రతి శిల్పంలోనూ అపురూపమైన జీవం కనిపిస్తూ ఉంటుంది. శిల్పుల చేతి వేళ్లలో ఎంత నైపుణ్యత ఉందో ఈ శిల్పాలు నేటికీ మనకి చెబుతూనే ఉంటాయి. రామప్ప దేవాలయంలోని నంది విగ్రహం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏ కోణం నుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది శిల్పుల కళాత్మకతకు, వాళ్ళ దృష్టికి ఒక అద్భుతమైన ఉదాహరణనే చెప్పుకోవాలి కదా. రామప్ప దేవాలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. యూ హ్యావ్ అ లవ్లీ సాంగ్ ట్యూన్డ్ అప్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:51 అయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. రామప్ప దేవాలయం కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, అది మన సంస్కృతికి ప్రతిబింబం, అది మన పూర్వీకుల విజ్ఞానానికి సాక్ష్యం, అది మనకు సృజనాత్మకతగా కృషి, నాణ్యత అనే విలువైన విషయాల గురించి ఎంతో అద్భుతంగా నేర్పిస్తుంది. అదొక పాఠశాలలాగే అనిపిస్తుంది. మన వారసత్వాన్ని తెలుసుకోవడం అంటే కేవలం చరిత్రను చదవడం కాదు, మన మూలాలను గుర్తుంచుకోవడం. ప్రపంచం మెచ్చిన ఈ సంపదను మనం ప్రేమించాలి, పరిరక్షించుకోవాలి, భావితరాలకు అందజేయాలి. మీకు అవకాశం దొరికితే ఒక్కసారి రామప్ప దేవాలయాన్ని సందర్శించండి. అక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి శిల్పం ఒక చరిత్రను గుర్తు చేస్తుంది, ప్రతి అడుగు మన తెలంగాణ వైభవాన్ని అనుభూతికి తెచ్చేలా అద్భుతంగా నిలుస్తుంది. ఈ అందమైన ఆలోచనతో ఈరోజు తెలంగాణ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. మన వారసత్వం అండ్ దాన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతే. మన సంస్కృతిని గౌరవించాలి, తెలంగాణ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుదాం. సో ఆన్ దిస్ నోట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రిమ్ జిమ్ హైదరాబాద్.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:03 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్జిమ్ హైదరాబాద్ షోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అదే ఏంటి అంటే స్క్రీన్ ఆకర్షణను ఎలా తగ్గించుకోవాలి. స్క్రీన్ అనగానే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా చాలా ఆకర్షితులం అయిపోతున్నాం. ఒక పనికని తీసుకొని వేరేవన్నీ చూసి అలా తెలియకుండానే 1 గంట 40 నిమిషాలు అయిపోతుంది. సో స్క్రీన్ పట్ల ఆకర్షణను డెఫినెట్గా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా స్క్రీన్ ఆకర్షణ నుంచి మనల్ని మనం రెసిస్ట్ చేసుకోవాలి అని అంటే ఎలా రెసిస్ట్ చేసుకోవచ్చు?

సింపుల్ టిప్స్ కానీ లేదా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజ్ కానీ చేయడం వల్ల స్క్రీన్ని మనం అంటే స్క్రీన్ మనల్ని ఆకర్షింప చేయకుండా మనం ఏమన్నా మనల్ని మనం ఆపుకోవచ్చా? ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:12 అయింది. మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్ షోలో. సో రిమ్జిమ్ హైదరాబాద్ షోలో టాపిక్ అయితే ఇందాకే చెప్పుకున్నాం కదా, స్క్రీన్ నుండి ఆకర్షింపబడకుండా మనల్ని మనం ఎలా దాని నుంచి డైవర్ట్ చేసుకోవాలి అనేది ఇవాళ టాపిక్. స్క్రీన్ ఆకర్షణను ఎలా తగ్గించుకోవాలి. సో దీనికి ఏమన్నా టిప్స్ ఉన్నాయా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయా, ఏదన్నా చేయడం వల్ల నిజంగా స్క్రీన్ నుంచి మనల్ని మనం ఆకర్షింపబడకుండా ఆపుకోగలమా అనే దాని గురించి మాట్లాడుకోవాలి అంటే, మొదటిగా మొబైల్ను చేతిలోకి తీసుకున్నప్పుడు మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేనిప్పుడు నిజంగా ఏ పని మీద లేదా ఏ పని కోసం ఫోన్ తీసుకున్నాను, అండ్ ఆ పని చేసిన వెంటనే ఫోన్ని పక్కన పెట్టేయాలి అన్న నిర్ణయానికి రావాలి. రెండవది, రోజులో కొన్ని గంటలు స్క్రీన్ ఫ్రీ సమయంగా మీకు మీరు నియంత్రించుకోవాలి. భోజనం చేసేటప్పుడు, కుటుంబంతో సమయం గడిపేటప్పుడు, ఎస్పెషల్గా నిద్రకు గంట ముందు మొబైల్కు దూరంగా ఉండాలి. ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ వైపు కాకుండా పుస్తకం వైపు కానీ, సంగీతం

వినడం కానీ, నడక, వ్యాయామం లేదా మీకు నచ్చిన ఏదైనా హాబీని ప్రాక్టీస్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఫిజికల్గా మనల్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వలన ఆ కూర్చుని స్క్రీన్ చూసే తత్వంలో నుంచి బయటకు రాగలుగుతామట. సో నిపుణులు చెప్పే చిన్న చిన్న సలహాలు అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఇవి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే పాటించేసేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిమ్జిమ్ హైదరాబాద్ ఫర్ ద డే, అండ్ దిస్ ఇస్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. యూ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ లైన్డ్ అప్ అండ్ 9:30 నయరంగ్ వింటారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 101 మెగాహెర్ట్జ్ పర్ నిశిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మై జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. और निशिगंधा में आज जो पहला गीत आप सुनेंगे, फिल्म का नाम है यादों की बारात, आवाज है आशा भोसले और मोहम्मद रफी की.